క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామమున వందనములు శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. మనము తరచుగా దేవుని గూర్చినటువంటి విషయాలను నేర్చుకుంటూ ఉన్నాము. అదే మాదిరిగానే ఈరోజు కూడా దేవుని గూర్చినటువంటి విషయాలను మనము నేర్చుకుంటూ ఉందాము. చూడండి, మనము దేవుని యొక్క వాక్యమును వినాలి అనే ఆలోచన మనకు ఉన్నప్పుడు మనకు దేవుని యొక్క వాక్యము మూడు విధాలుగా ఉపయోగపడాలి. ఒకటి, హెచ్చరికనివ్వాలి, క్షేమాభివృద్ధిని కలగజేయాలి, దేవునికి మహిమను ఇవ్వాలి. ఇవేవి లేకోకుండా కొంతమంది దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటున్నారు సమాజంలో. అయితే మొదటిగా దేవునికి మహిమకరంగా దేవుని యొక్క వాక్యమైనను దేవునికి స్తుతించే పాటలైనను జరగాలి. అలాగే సంఘానికి అనగా వింటున్నటువంటి వారికి క్షేమాభివృద్ధి జరగాలి, అలాగే వాళ్ళ హృదయాలకు మంచి హెచ్చరికలు కూడా జరగాలి దేవుని యొక్క వాక్యం ద్వారా. కానీ ఈనాడు దేవుని యొక్క వాక్యమును ప్రకటిస్తున్నారు, దేవుని గూర్చినటువంటి పాటలను పాడుతున్నారు, కానీ కేవలము వారి యొక్క ఆలోచన ప్రకారంగానే నడుస్తూ ఉన్నది. కానీ దేవునికి ఎటువంటి మహిమలు వెళ్ళడం లేదు, వింటున్నటువంటి వారికి కూడా ఎటువంటి హెచ్చరికలు రావడం లేదు, ఎటువంటి క్షేమాభివృద్ధి కలగడం లేదు. అలా జరుగుతున్నప్పుడు అది వ్యర్థమైపోతుంది అనేటువంటిది మనం లేఖనానుసారంగా పరిశీలన చేసుకుంటూ వివరించుకోవచ్చు. అదే మాదిరిగా ఈరోజు మనము యేసుక్రీస్తుకు కూర్చున్నటువంటి మనసును మనం ఈరోజు ధ్యానించుకుందూ ఉందా. చూడండి, ఈరోజు మనము యేసుక్రీస్తుకు సంబంధించిన మనసును మనం ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాము. క్రిస్టియన్స్, క్రైస్తవులు అనగా ఎవరు, అసలు క్రైస్తవులు ఎలాగా ఉండాలి, ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాలను మనం ఈరోజు కొద్ది సమయంలోనైనాను నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం వివరంగా. చూడండి, మొదటిగా మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు పునరుత్థానుడు అయిన తర్వాత, పునరుత్థానము అయిన తర్వాత క్రీస్తు తన శిష్యులకు ఇచ్చినటువంటి ముఖ్యమైన మూడు ఆజ్ఞలను మనం ఒకసారి చదువుకుందాం. యేసుక్రీస్తు పునరుత్థానము చెందిన తర్వాత తన శిష్యులైనటువంటి అపోస్తులులకు ఇచ్చినటువంటి మూడు ఆజ్ఞలను వచనాలలో భాగంగా మనం చదువుకుందాం. మత్తయి సువార్త 28:18-20 వరకు మనం ఒకసారి ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. మొదటి ఏం చేయాలి? సమస్త జనులను శిష్యులుగా చేయాలి. రెండవది, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తీస్మం ఇచ్చుచు. మూడవది, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతినో వాటన్నింటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఈ మూడు యేసుక్రీస్తు పునరుత్థానుడైన తర్వాత తన శిష్యులైనటువంటి అపోస్తులకు తెలియజెప్పినటువంటి ఆజ్ఞలు. ఒకటి, సర్వలోకానికి వెళ్ళండి, సర్వజనులను శిష్యులుగా తయారు చేయండి. రెండవది, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి బాప్తీస్మం ఇవ్వండి. రెండవది, మూడవ ఆజ్ఞ ఏమిటి అనంటే, నేను మీకు ఏ ఏ సంగతులను బోధించి చెప్పానో, ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి ఉన్నానో, ఆ ఆజ్ఞలన్నిటినీ కూడా గైకొనుటకు వారికి నేర్పించాలి. ఇది యేసుక్రీస్తు చనిపోయి పునరుత్థానుడైన తర్వాత అపోస్తలులకు ఇచ్చినటువంటి ఆజ్ఞలు. కానీ ఇవి ఎలాగ జరుగుతున్నాయో, ఏ విధంగా జరుగుతున్నాయో మనము ధ్యానించాలి. ఫస్ట్, సర్వలోకానికి వెళ్ళి సర్వజనులను శిష్యులుగా తయారు చేయాలి అనేటువంటి ఇంటెన్షను మనకు లేకపోయినట్లయితే, ప్రతి ఒక్కరిని కూడా క్రైస్తవులుగా, క్రీస్తును పరిచయం చేసి క్రైస్తవులుగా తయారు చేయాలనేటువంటి ఇంటెన్షన్ లేకపోతే, అలా చేసిన వారికి అసలు ఆజ్ఞలు కూడా మనం ప్రకటించలేము. కాబట్టి ప్రాపర్ వేలో దేవుని సువార్త జరగడం లేదు అని మనము తెలుసుకోగలము. ఎందుకు అనంటే, నేను సమాజంలో మనం గమనించుకుంటూ చూసినట్లయితే, ఏదో ప్రార్థన పెట్టాలి, కూడికలను పెట్టాలి, చర్చి బిల్డింగ్ ఓపెన్ చేయాలి,
వాళ్ళు వచ్చినప్పుడు నాలో పాటలు పాడాలి, వాళ్ళు సంతోషంగా నీ గొంతు నా గొంతు అందరి గొంతులు చూపించుకోవాలి, చక్కగా బాగా అందరికీ వందనాలు చెప్పుకొని ఇంటికి వెళ్ళిపోవాలి. ఏ ఆలోచనలోనైనను శిష్యులుగా మనము తయారు కావాలి, ఇతరులను శిష్యులుగా తయారు చేయాలి అనేటువంటి ఆజ్ఞను నెరవేర్చేవారుగా లేదు ఈనాడు సమాజంలో ఉన్నటువంటి క్రైస్తవులు. ఇంకా అదే లేనప్పుడు తర్వాత బాప్తిజం అనేటువంటిది, ఆజ్ఞలు గైకొనాలనేటువంటిది ఏది మనం పాటించలేం కదా. అయితే క్రీస్తు కూర్చున్నటువంటి ఆలోచన మనం చేసినప్పుడు క్రీస్తు ఏ విధంగా మనలను ఆజ్ఞాపించాడో, ఏ విధంగా ఉండమని మనకు నేర్పించాడో మనం ధ్యానించుకోవాలి. సర్వలోకాన్ని ఏం చేయాలి, శిష్యులుగా తయారు చేయాలి, సమస్త జనులను శిష్యులుగా చేయాలి, సమస్త జనులను శిష్యులుగా తయారు చేయాలి. సరే, శిష్యులు అంటే అర్థం ఏంటి? ఫస్ట్ గమనించండి, మనకు యేసుక్రీస్తే సమాధానం ఇస్తాడు. లూకాసు వార్త 6:40 మనం చదివినప్పుడు అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. లూకాసు వార్త 6:40 ఇక్కడ చదువుతున్నాను. శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు, సిద్ధుడైన ప్రతి వాడు తన బోధకుని వలె ఉండును. శిష్యుడు ఎవని వలె ఉండాలి? ఇప్పుడు సిద్ధుడైన ప్రతి వాడు, శిష్యుడు తన బోధకుడు కంటే అధికుడు కాడు, సిద్ధుడైన ప్రతి వాడు తన బోధకుని వలె ఉండును. శిష్యుడు బోధకుని వలె ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్లో అక్కడ మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు. శిష్యునికి ఉండవలసినటువంటి గురి ఏంటి? సమస్త జనులను శిష్యులుగా తయారు చేయాలి. అసలు శిష్యునికి ఉండాల్సినటువంటి గురి ఏంటి? ఒకడు ఎక్కడ ఎలాగ శిష్యుడు అవుతాడు అంటే, వాడికి శిష్యుడికి ఉండవలసినటువంటి గురి ఏంటంటే గురువును పోలి ఉండాలి. అది ఒకటి వానికి ఉంటే చాలు. మన గురువు ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తును పోలి మనం ఉంటే, మన గురువును పోలి మనం ఉంటే మనము తప్పకుండా ఆయన యొక్క శిష్యులుగా ఉండడానికి నిశ్చయించిన వారము, శిష్యులుగా ఉంటున్నటువంటి వారు. ఇక్కడ చూడండి, గురువు కంటే ఎక్కువగా కాదు, అతనికంటే అధికంగా ఓవర్ చేయకూడదు. చాలామంది గమనించండి, శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కానే కాడు ఎప్పటికీ. కానీ కొంతమంది క్రీస్తును తప్పించేసి వారే క్రీస్తు అన్నట్టుగా ప్రకటిస్తూ ఉంటారు కొంతమంది వాక్యాలలో, ప్రకటనలలో, సువార్త ప్రకటనల్లో. వారే క్రీస్తు అన్నట్టుగా క్రీస్తు చెప్పినటువంటి దానికంటే మించి చెప్తూ పోతూ ఉంటారు. అలా కాదు అని చెప్తున్నాడు ఇక్కడ యేసుక్రీస్తు. సిద్ధుడైన వాడు అనగా సిద్ధపడినటువంటి వాడు, రెడీగా ఉన్నవాడు ఎలా ఉండాలి? తన బోధకుని వల్ల ఉంటే చాలు. గురువుల కంటే ఎక్కువగా ఉండమని చెప్పడం లేదు ఇక్కడ. గురువు ఏ విధంగా చెప్పాడో దానికంటే ఎక్కువగా ఉండవలసిన అక్కర్లేదు, గురువును పోలి ఉంటే చాలు. ఇది యేసుక్రీస్తు మనకు నేర్పుతున్నటువంటి విషయం. సర్వజనులను ఏం చేయాలంటున్నాడు మత్తయి 28:18? సర్వజనులను శిష్యులుగా తయారు చేయాలి. కాన్సెప్ట్ని మనం మిస్ కావకూడదు ఎప్పటికీ. యేసుక్రీస్తు ఏం నేర్పిస్తున్నాడో, ఏమని మాట్లాడుతున్నాడో మనం ఎప్పటికీ కూడా ఆ కాన్సెప్ట్ను మనము మిస్ అవ్వకూడదు ఎప్పుడు. చూద్దాం ఒకసారి, పౌలు కూడా దీనికి సంబంధించినట్టుగా లేఖనాలలో కొన్ని మాటలు రాస్తూ ఉంటాడు. కొలస్సులు రాసిన పత్రిక 1:28 అపోస్తలుడైన పౌలు కూడా కొలస్సులకు రాస్తూ ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాడు. 1:28 ప్రతి మనుషునికి క్రీస్తునందు సంపూర్ణుడిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానంతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు, ఆయనను ప్రకటించు ఉన్నాము. చూడండి, ఒక వ్యక్తి సర్వలోకానికి వెళ్ళి సర్వజనులను శిష్యులుగా తయారు చేయాలంటే అతడు దేనిని బోధించాలి వారికి? ఇక్కడ చూడండి పౌలు ఏం బోధించుతున్నాడు. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణుడిగా చేయాలని, క్రీస్తును ఎలాగ ఉన్నాడో అలాగే
ప్రతి మనిషిని చేయాలి అని ఆయన ఎదుట నిలబెట్టాలనేలాగా వారికి ఏ విధమైన జ్ఞానంతో బోధిస్తున్నాడు? సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనిషినికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనిషినికి బోధించుచు, ఆయనను ప్రకటించుచు ఉన్నాము. కేవలము ఎవరిని ప్రకటిస్తే అక్కడ ఎవరి యొక్క ఉద్దేశం నెరవేరుతుందో మనం తెలియాలి. ఫస్ట్ మనం తెలుసుకోవాలి కూడా. క్రీస్తు ప్రభువారు ఆజ్ఞాపించాడు సర్వజనులను శిష్యులుగా తయారు చేయాలి అని. ఒక వ్యక్తి శిష్యునిగా తయారు కావాలి అంటే క్రీస్తును పోలి ఉండాలి అనేటువంటి ఆలోచన రావాలి అతనికి. అలా మనుషులను తయారు చేయాలి అని అంటే ఎలా ఉండాలి? మనుషుడు కూడా ఏం ప్రకటించాలి? మనుషుడు కూడా ఇక్కడ కేవలము క్రీస్తునే ప్రకటించాలి. అప్పుడే ప్రతి మనుషుడు క్రీస్తును పోలి ఉండడానికి వీలుగా ఉంటుంది. క్రీస్తును లేకోకుండా, క్రీస్తు మాటలు లేకోకుండా, సమస్త విధములైన జ్ఞానము లేకుండా, అంటే సమస్త విధమైన జ్ఞానం అని అంటే నానాక విధమైన జ్ఞానం కాదు, లోకంలో ఏ ఉంటే అది కాదు చెప్పాల్సింది. క్రీస్తుకు సంబంధించినటువంటి ప్రతి విధమైన జ్ఞానమును మేము ప్రకటిస్తూ ఉన్నాము. క్రీస్తుకు సంబంధించిందే ప్రకటిస్తున్నాడు అక్కడ. గమనించండి, ప్రతి మనిషిని క్రీస్తు వలె సంపూర్ణుడుగా చేయాలి, క్రీస్తు అనగా గురువును పోలి సంపూర్ణుడుగా చేయాలి అని సమస్త విధమైన జ్ఞానంతో బోధించుతూ ఉన్నాడు. అలాగా సమస్త విధమైనటువంటి జ్ఞానం ఉందంటే నానా ఒక లోకమైన జ్ఞానం అంటున్నాడా? మనము కొరింథీ పత్రికలో చూడొచ్చు. ఒకసారి కొరింథీలకు రాసిన పత్రికలో కూడా మనం చూద్దాం. ఒకసారి 2వ అధ్యాయం, మొదటి కొరింథీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 13వ వచనంలో ఉంటుంది. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి మేము బోధించుచున్నామంటాడు పౌలు. ఏదంటే అది బోధించడం లేదు. చూడండి, ఆయనకు పౌలు గారికి చాలా జ్ఞానమే ఉంది. ఇదిగో నేను మనుషుల జ్ఞానంతోనైనను, నేను ఏదాంతోనైనను నేను బోధించడం లేదు, వాక్శక్తి ఉంది, అన్నీ ఉన్నాయి కానీ నేను దానిని ఏం బోధించడం లేదు అంటాడు పౌలు ఒక వచనములలో. అందుకే ఇక్కడ పౌలు ఏమంటున్నాడు అంటే కేవలము ఆత్మ సంబంధమైన మనిషినికి ఆత్మ సంబంధమైన వాక్యములనే మేము బోధిస్తున్నాం తప్ప వేరే వాక్యాన్ని మేము బోధించడం లేదు. చూడండి, అక్కడే 2వ అధ్యాయం 5వ వచనంలో కూడా, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవాలనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక. ఏమంటున్నాడు ఆయన? మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక. ఎలాంటి ప్రకటించడం లేదాయినా? నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపడం లేదు. నేను పరిశుద్ధాత్మయు దేవుడు కనబరుచు దేవుని శక్తియు కనబరుచు దృష్టాంతములనే బోధించి తిని. ఈలోక సంబంధమైన జ్ఞానంతో ఆయన బోధించలేదు అనేటువంటి విషయం మనకు తెలియాలి. ఎందుకంటే ఆత్మ సంబంధమైన వారికి ఆత్మ సంబంధమైన వాటినే బోధిస్తున్నాడే కానీ ఏదే మనిషి జ్ఞానంతో నేర్పుమైన మాటలతో ఆయన బోధించడం లేదు. చాలామంది ఏం బోధిస్తున్నారు? వాళ్ళ ఉద్దేశమే రాంగ్. ఫస్ట్ ప్రతి మనిషిని క్రీస్తును పోలి సంపూర్ణుడిగా చేయాలనేటువంటి ఆలోచనే ఫస్ట్ లేదు వారికి. వారికి ఉన్నదంతా ఒకటే, కేవలము మనము ప్రకటించాలి, మనం ఏదో ఒకటి చెప్పాలి అక్కడికి వెళ్ళి, అక్కడ దేవుడికి మహిమ రావాలన్నా అదంతా వద్దు. అది ఎవరికి మహిమ రావాలి అదంతా వాళ్ళకి తెలియదు. ఏం జరగాలి అక్కడ? కేవలం వెళ్ళి వాళ్ళకి వాక్యం ప్రకటించాలి, వాళ్ళు వినాలి, ఏదో ఒకటి అక్కడ టైం అయిపోవాలి, అంతేగాని వేరే ఉద్దేశం ఏది కూడా అక్కడ నెరవేరదు. కానీ యేసుక్రీస్తు పునరుత్థానుడైన తర్వాత పలికినటువంటి ఆజ్ఞలు ఏమిటంటే సర్వలోకమును శిష్యులుగా తయారు చేయాలి. ఫస్ట్ నీ శక్తి మేరకు నీవెంతమందిని శిష్యులుగా తయారు చేస్తావో నువ్వు ట్రై చేయి. అందుకు నువ్వు వేదాన్ని బోధించాలి, కేవలము క్రీస్తును మాత్రమే బోధించాలి.
క్రీస్తును మాత్రమే ప్రకటించాలి. సొంత జ్ఞానమును సొంత ఆలోచనలను ఈ కొంత ఈ మధ్య కాలంలో కొంతమందికి సేవకులకు ట్రెండ్ అయిపోయింది. మనం చూసుకోవచ్చు బాధ, నేను కూడా చాలా విన్నాను. ఏంటంటే ఎక్కడెక్కడో వాళ్ళ గురించి నెగిటివ్గా వింటున్నటువంటి మాటలన్నీ వాళ్ళు చెవిన వేసుకుంటారు. ప్రసంగాలు చేసేటప్పుడు వెళ్ళి వాళ్ళ గురించి ఎవరు ఏమనుకుంటున్నారో అదంతా కూడా ప్రసంగంలోకి వచ్చి చెప్పేసి దేవుడు వాళ్ళు నాశం చేస్తాడు జాగ్రత్త అని చెప్తారు. ఇక్కడ ఎవరు ఉద్దేశం నెరవేరాలి? నీ బాధలు, నీ నెగిటివ్ ఆలోచనలు ఇవన్నీ తీసుకొచ్చి ప్రజలకు రుద్దాలనా? ప్రసంగాల్లో చూడొచ్చు మనం బయటికి వెళ్ళి, ఇదిగో వాళ్ళ ఇంకొక మతశాఖల వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు, ఈ మతశాఖల వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు. ఓకే, వాళ్ళందరూ చేస్తుంటారు, ఓకే, వాళ్ళ శిక్షావిధికి వాళ్ళు కారణం, వాళ్ళే వాళ్ళ నాశనం వాళ్ళే పొందుకుంటారు. కానీ నువ్వేం చేయాలి? ఇప్పుడు అబద్ధ బోధ ఉంటే ఖండించు, తప్పు చెప్పు, బుద్ధి చెప్పు, హెచ్చరించు, క్రీస్తును మాత్రం ప్రకటించు. క్రీస్తు ఆలోచనలు ఏవి ఉండవు. కొంతమంది దేవుడు గూర్చినటువంటి జ్ఞానమున్న వారికి లేకపోయినప్పటికీ కూడా దేవుడు బోధిస్తున్నాడు అన్నట్టుగా బోధిస్తారు. కానీ పౌలు ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, 2వ అధ్యాయంలో, మీ విశ్వాసము మనుషుని జ్ఞానము ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండడం వలనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపలేదు. ఎందుకు ఆయన జ్ఞానయుక్తమైన తీయని మాటలు పలకడం లేదు? అక్కడ మనం ఎవరిని ఆధారం చేసుకొని మనం విశ్వసించాలనుకున్నాడు? కేవలము దేవుణ్ణి మాత్రమే, దేవుని శక్తిని మాత్రమే మనం ఆధారం చేసుకొని విశ్వసించాలి అని దేవుని మాత్రమే ప్రకటిస్తున్నాడు పౌలు. ఇంక వేరే విషయాలు నేవి కూడా ప్రకటించడం లేదు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటో అదే ప్రకటిస్తున్నాడు తప్ప ఇంకేంటి అక్కడ ప్రకటించడానికి వీలు లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని శిష్యునిగా తయారు చేయాలి. ఎలా అవుతాడు శిష్యుడు? నువ్వు బోధించే బోధన బట్టే ప్రతి వ్యక్తి కూడా దాని పక్కన మారుతాడు. నువ్వు ఎప్పుడైతే క్రీస్తుని ప్రకటిస్తావో అతడు క్రీస్తుకు శిష్యుడు అవుతాడు. ఎప్పుడైతే నీవు నీ గురించి ప్రకటిస్తావో అతడు నీకు శిష్యుడు అవుతాడు. నీకు నీవు శిష్యులను తయారు చేసుకోవడానికి రెడీ అయ్యావా, లేదా దేవునికి శిష్యులను తయారు చేయడానికి నీవు ఉన్నావా? ఇదిగో ఆ పని ఇక్కడ లేదు. నీకు నిన్ను శిష్యులుగా తయారు చేసుకోవాలంటే నువ్వు బైబిల్ అవసరం లేదు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రకటించు. కానీ క్రీస్తునకు శిష్యులుగా తయారు చేయాలి, క్రీస్తునందు ప్రతి ఒక్కరికి శిష్యులుగా ఉండాలి, క్రీస్తును మాత్రమే విశ్వసించాలి అంటే క్రీస్తును మాత్రమే ప్రకటించాలి. నీవు బాధకరమైనటువంటి విషయం ఇదంతా కూడా మనం తెలుసుకోవాలి. మనుషులందరూ కూడా దేనిని ఆధారం చేసుకుంటున్నారంటే మనం యెషయా గ్రంథం 19వ అధ్యాయంలో మనం చూడొచ్చు. యెషయా గ్రంథము 19వ అధ్యాయము క్షమించండి, యెషయా గ్రంథము 29వ అధ్యాయము క్షమించాలి, యెషయా గ్రంథము 29వ అధ్యాయము యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం ఒకసారి. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనం, అక్కడ యెషయా గారు దేవుడి మాట ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి ఏమని ప్రకటిస్తున్నాడు. ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచూ ఉన్నారు, పెదవులతో నన్ను గణపరుచుతురు కానీ తమ హృదయమును నాకు దూరంగా చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు, మానవుల విధులను బట్టి నేర్చుకున్నవి. ఇక్కడ మనుషులు కూడా దేవుని ఎదుట భయభక్తులు చూపిస్తున్నారు, కానీ వారు దేనిని ఆధారం చేసుకొని దేవుని ఎదుట భయభక్తులు చూపిస్తున్నారు? మనుషుని యొక్క విధులను బట్టి వాళ్ళు భయపడుతున్నారు దేవుడి దగ్గర. అది ఒప్పుకోవడం లేదు దేవుడు. తమ హృదయంలో దేవునికి స్థానం లేకపోయినప్పటికీ కూడా మనుషులు ఏదో చేస్తున్నారని మనుషులకు భయపడి చేయాల్సిన పరిస్థితి వస్తుంది తప్ప దేవుని యొక్క చిత్తానుసారంగా అక్కడ ప్రకటన జరగడం లేదు. దేవుని చిత్తానుసారంగా అక్కడ భయభక్తులు లేదు. ఈ మనుషులు నా ఎడల చూపు భయభక్తులు,
మానవుల విధులను బట్టి వారు నేర్చుకునేవి తప్ప దేవునికి ఇష్టంగా వారు రావడం లేదు. చూడండి, అందుకనే పౌలు గారు ఏం బోధిస్తున్నారు, మీ విశ్వాసము దేవుని కార్యములను బట్టి ఆధారపడి ఉండవలనని, దేవుని యొక్క సంగతులనే బోధిస్తున్నాను అని మనకు తయటగా చెబుతున్నాడు, బాగా క్లియర్గా మనకు చెప్తూ ఉన్నాడు. ఒక మనిషికి విశ్వాసం దేని వలన రావాలి? చూడండి, దేవుని యొక్క దేవుని పైన ఒక వ్యక్తికి విశ్వాసం రావాలంటే ఏం ప్రకటించాలి, ఏం మాత్రమే వాళ్ళు వినాలి? క్రీస్తుని గురించి మాత్రమే వాళ్ళు చదవాలి, క్రీస్తుని గురించి మాత్రమే వాళ్ళు నేర్చుకోవాలి, క్రీస్తుని గురించి మాత్రమే వాళ్ళు వినాలి. అప్పుడే విశ్వాసము సరిగా క్రీస్తుని మీద వస్తుంది. క్రీస్తునందు విశ్వాసం ఉంటే ఆ మాటలన్నీ కూడా వాళ్ళ హృదయంలో ఉంటే ఆ హృదయాన్ని బట్టి వాళ్ళు ఆ శరీరం నడుచుకుంటుంది. కాబట్టి హృదయంలో క్రీస్తుని కూర్చున్నటువంటి మాటలే వాళ్ళకు ఉండాలి. హృదయం మారితే బాహ్య జీవితం కూడా మారుతుంది. బాహ్య జీవితం అనగా వాళ్ళు జీవిస్తున్నటువంటి జీవన శైలి కూడా మారుతుంది. ఎప్పుడు క్రీస్తుని గురించి వారి హృదయంలో నువ్వు ఎప్పుడైతే వేస్తావో అప్పుడు వాళ్ళు వాళ్ళ యొక్క జీవిత శైలిని కూడా వాళ్ళ విధానాలను కూడా హృదయంలో ఉన్నదానిని బట్టే ఆధారం చేసుకొని జీవితాలను మార్చుకుంటారు. వాళ్ళు నేర్చుకున్నవి ఎప్పటికీ మర్చిపోరు, వాళ్ళు ఎప్పటికీ హృదయంలోనే పెట్టుకుంటారు. కాబట్టి తరచుగా నువ్వు క్రీస్తుని గూర్చినటువంటి మాటలనువే మనం ప్రకటించేవారుగా ఉండాలి. చూడండి, చిన్నప్పుడు మనము సైకిల్ తొక్కుతూ ఉంటాం. మన నాన్నగారు సైకిల్ తొక్కుతూ ఉన్నప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు తొక్కినటువంటి సైకిల్ మనకు నేర్పించేటప్పుడు మన నాన్నగారు పెడల్ పట్టుకో వెనకలో క్యారీ పట్టుకొని ముందున కూర్చోబెట్టుకొని మనల్ని నడు తొక్కుతూ తొక్కుతూ ఉంటే వాళ్ళను వాళ్ళు మనల్ని వదిలేస్తారు, మనం ముందుకెళ్ళి కింద పడతాము, తర్వాత మళ్ళీ నేర్చుకుంటాం. కానీ అప్పుడెప్పుడో ఒక 20 సంవత్సరాల కిందట, ఒక 15 సంవత్సరాల కిందట నువ్వు నేర్చుకున్న సైకిలు నీ వృద్ధాప్యంలో ఉందా? ఇప్పటికీ కూడా నీ వృద్ధాప్యంలో ఉండవచ్చు. ఒకవేళ ఈ సమయంలో కూడా నీకు సైకిల్ ఇస్తే తొక్కలేవా? కారణం ఏంటంటే అక్కడ బేసు సైకిళ్ళ గురించి వాళ్ళు చాలా జాగ్రత్తగా నేర్పించబడ్డారు. కాబట్టి ఇప్పుడు మనము దానిని చేత పట్టుకోగానే ఆ మైండ్ మన హృదయంలో ఉన్నటువంటి ఆ తొక్కే విధానము మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టేదిగా పోదు. దేవుడి గురించి కూడా మనం అంతే. ఎప్పుడు తరచుగా మనం దేవుని గురించి నేర్చుకుంటామో, తరచుగా దేవుని గురించి వింటామో, దేవుని గురించి సంగతులను మనం పరిశీలన చేస్తామో, అప్పుడు దేవుని మీద ఉన్నటువంటి మన విశ్వాసం అంతకంతకు బలపడుతుంది. ఏ సమయం వచ్చినా కూడా అదే మన హృదయంలో ఉండి మనతో మాట్లాడుతూ మనకు సమాధానాలు ఇస్తూ వస్తుంది. కానీ మనం దేవునికి వ్యతిరేకంగా దేవుని కూర్చున్నటువంటి మాటలను మనం హృదయంలో పెట్టుకుంటే మనం క్రీస్తు వల్లే ఉండడానికి వీలు పడదు. అందుకే దేవుని యొక్క చిత్తం మనం నెరవేర్చలేం, యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞను మనం నెరవేర్చలేం. యేసుక్రీస్తు ఏ ఆజ్ఞను ప్రకటించాలని, సారీ, యేసుక్రీస్తు ఏ ఆజ్ఞలు ఇచ్చాడు మనకు? సర్వజనులను శిష్యులుగా తయారు చేయాలని చెప్పి మనకు నేర్పించాడు. గురువును పోలి ఉండాలి అనేటువంటి తీర్మానాన్ని కూడా మనం సేవకులుగా ఉన్న వాళ్ళు కూడా నేర్పించాలి. వినేవాళ్ళు ఎలాగో వినడానికి వాళ్ళు ఏది చెప్తే అదే వింటారు, కానీ నేర్పించే వాళ్ళమైనా మనం ఎలాగ నేర్పించాలి అనే విషయం మనం తెలుసుకోవాలి. కేవలము గురువుని పోలి ఉండాలి అనేటువంటి తీర్మానంతో మనం నేర్పించాలా? చాలామంది సేవకులు అలాగ నేర్పించేవారుగా లేరు. ఇంకా అలాగే నేర్చుకునే వారము కూడా కేవలము క్రీస్తును పోలి ఉండాలి అనే తీర్మానంతో మనం నేర్చుకోవాలి కూడా. ఆ విషయాలనే బోధించాలి, ఆ విషయాలనే మనం నేర్చుకోవాలి. అలాంటప్పుడే మనం ఏమవుతామంటే క్రీస్తునకు కలిగినటువంటి సంపూర్ణత మనకు కూడా రాగలుగుతుంది. అంతకు మించి మనం ఏం చేసినా మనం క్రీస్తు కూర్చున్నటువంటి సంపూర్ణత మనకు రాదు. అలాంటప్పుడు దేవుని యొక్క చిత్తం కూడా అక్కడ నెరవేర్చబడేదిగా ఉండదు. చూడండి, ఎప్పుడైతే మనం క్రీస్తును పోలి ఉండాలని అనుకుంటామో అప్పుడే మనం క్రీస్తునకు విధేయత చూపేవారిగా కూడా ఉండాలి. ఎప్పుడైతే మనం క్రీస్తును పోలి ఉండాలి అని మనం అనుకుంటామో ఆ క్షణం మొదలుకొని మనం క్రీస్తునకు విధేయత చూపేవారిగా కూడా మనం ఉండాలి. ఆ విధేయత చూపినప్పుడు ఆటోమేటిక్గా నువ్వేమవుతావు? క్రీస్తునకు శిష్యుడిగా అవుతావు. అనంతరం నువ్వేం చేయాలనంటే మొదటి ఆజ్ఞలను గైకొంటూ ఉండాలి. అంటే క్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి ప్రతి బోధను మనం నెరవేర్చుకుంటూ ఆజ్ఞలు నెరవేర్చుకుంటూ రావాలి. మొదటిగా శిష్యులుగా కావాలి. ఎప్పుడైతే క్రీస్తును పోలి ఉండాలని నువ్వు అనుకుంటావో అప్పుడు ఆయనకు నువ్వు శిష్యులుగా అవుతావు.
ఆయన విధేయత చూపుతావో అప్పుడే నువ్వు శిష్యులుగా అవుతావు. అలాంటి తర్వాత నీవు రక్షించబడిన తర్వాత క్రీస్తు బోధించినటువంటి సర్వజ్ఞానము ఆజ్ఞలను క్రీస్తునికి నేర్పించినటువంటి ఆజ్ఞలన్నింటినీ కూడా నీవు లోబడేవాడిగా నువ్వు ఉండాలి. అలా ఉంటేనే నీవు క్రీస్తును పోలి అనగా నీ గురువును పోలి నువ్వు ఉంటావు. చూడండి, మొదటగా ఆయన మనసును మనం ఒకసారి చదువుకుందాం. యేసుక్రీస్తును గూర్చినటువంటి మనసును, ఎందుకంటే మనం క్రీస్తు గూర్చినటువంటి ఆలోచనలు మనకు తెలియాలి. ఫస్ట్ క్రీస్తుని పోలి మనం నడుచుకోవాలి అని అంటే క్రీస్తునకు కూర్చున్నటువంటి ఆలోచనలు ఆయన మనసు ఏంటో మనం గమనించుకోవాలి. మనం ఏమనుకున్నాం ఇప్పటి వరకు? క్రీస్తును పోలి ఎప్పుడైతే ఉండాలి అని అనుకుంటామో అప్పుడు మనం ఆయనకు విధేయత చూపుతాము. సో కాబట్టి క్రీస్తుని పోలి మనం ఉండాలి అని అనుకోవాలి అని అంటే మొదటిగా క్రీస్తు మనసులో ఏముందో, ఆయన ఆలోచనలు ఏముండయో మనం తేటగా తెలుసుకోవాలి. సరే, హెబ్రీలకు రాసిన పత్రిక మనం చదువుకుందాము. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగు చేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. క్రీస్తు పుట్టినది మొదలుకొని మరణించే వరకు ఎవరిని పోలి ఉండెను? ఇక్కడ చూడండి, అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను అంటే ఇప్పుడు ఆయన మరణించేంత వరకు, పుట్టినది మొదలుకొని మరణించేంత వరకు ఎవరిని పోలి ఉండెను అని మనకు అర్థమవుతుంది. ఇక్కడ శరీర విషయంలో తన తోటి సహోదరులు ఏ విధమైనటువంటి అవస్థలు పడుతూ ఎలాంటి బలహీనతలు ఉన్నాయో అదే విధంగా యేసుక్రీస్తు కూడా మనవలే అన్ని విషయములలో తన శక్తి తన సహోదరుల వంటి వాడుగా కావలసి వచ్చాను. తన సహోదరుల వంటి వాడుగా కావలసి వచ్చాను. అయితే తన సహోదరులు ఎలాంటి వారు? 14వ వచనంలోనే 2వ అధ్యాయం 14వ వచనంలో కాబట్టి ఆ సహోదరులు ఆ పిల్లలు రక్త మాంసం గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాణిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడు అవ్వాల్సి వచ్చును. తన సహోదరులు ఎలాంటి వారని మనం చూస్తున్నాము. తన సహోదరులు కూడా రక్త మాంసం గలవారు. కాబట్టి యేసుక్రీస్తు కూడా ఎలాగయ్యాడు? తన సహోదరుల విషయంలో, అన్ని విషయంలో తన సహోదరుల వంటి వాడే అయ్యాడు. అంటే తన సహోదరులు రక్త మాంసం గలవారు అయినప్పుడు ఈయన కూడా ఏమై ఉంటాడు? ఆయన కూడా తన సహోదరుల వంటి వాడిగానే రక్త మాంసం గలవారిగానే ఆయన అయ్యను. చూడండి, పరిశుద్ధపరచబడు వారికి అందరికీ ఒకటే విధానం అన్నట్టుగా ఆయన రక్త మాంసం గలవాడుగా తయారయ్యాడు. ఆయన రక్త మాంసం గలవాడుగా తయారైనందుకు ఆ రక్త మాంసం గలవారిగా ఉన్న మనకు కూడా రక్షణను తీసుకుని వచ్చాడు యేసుక్రీస్తు. చూడండి, యేసుక్రీస్తుకు మరణించేంత వరకు ఉన్నటువంటి విధానంలో మనం కూడా ఉండగలమా? ఇప్పుడు ఈ ప్రశ్న చాలామందికి అర్థం కావడం లేదు. చాలామంది ఏమనుకుంటారంటే యేసుక్రీస్తు ఆయనంటే దేవుని కుమారుడు కాబట్టి, ఆయన దైవిక స్వభావంతో ఉన్నాడు కాబట్టి ఆయన పాపాన్ని జయించాడు, మనమైతే పాపాన్ని జయించడం చాలా కష్టము, మన వలన అది కాదు, అది మనంతా కూడా చేయలేమంటూ ఉన్నారు. కానీ అది కేవలము మనుషుని యొక్క ఆలోచన తప్ప దేవుని యొక్క ఆలోచన కానే కాదు. దేవుడు అందుకే క్లారిటీగా క్లియర్గా చాలా విశదపరిచి మనకు చెప్పాడు. ఏమిటి? మానవులు ఎలాగైతే రక్త మాంసం గలవారుగా ఉన్నారో యేసుక్రీస్తు కూడా అదే ప్రకారము రక్త మాంసం గలవాడిగానే ఉన్నాడు. దాని అర్థము మనుషుల వల్లే ఎలాగా మనుషులు ఎలాంటి సమస్యలతో ఉన్నారో, ఎలాంటి శోధనతో ఉన్నారో, ఎలాంటి బలహీనతతో ఉన్నారో, అలాంటి బలహీనలు అన్నీ కూడా యేసుక్రీస్తు భరించి గెలిచాడు, జయించాడు. ఇప్పుడు దాని అర్థము మనం దానిని కొట్టివేసి యేసుక్రీస్తు వల్లే ఉండడం కష్టము అని చెప్పుకోవడానికి మనకు వీలు లేదు, అధికారం లేదు. ఎందుకంటే
ఒకవేళ అలాగ చెప్పిన వాడు ఎలాంటి వాడు అవుతాడంటే, తన సొంత ఇష్టం ప్రకారం చేస్తున్న వాడు అవుతాడు తప్ప దేవుని ఇష్ట ప్రకారం చేస్తున్న వాడు కాడు. చాలామంది ఏమనుకుంటున్నారంటే, మనుషులు ఎందుకు మత శాఖలో వాళ్ళ దగ్గరికి ఎందుకు, క్రీస్తు సంఘంలో ఉన్నవాడు వాళ్ళే చెబుతూ ఉంటారు ఏమనంటే, క్రీస్తు వల్లే ఉండడం మానవునికి అసాధ్యము, అందరూ ఉండాలి, దొంగడు ఉండాలి, మంచోడు ఉండాలి, అందరూ ఉండాలి, అన్ని విధాలుగా ఉంటేనే దేవుని యొక్క సంఘము, దేవుని చిత్తము, పాపులు పాపులుగానే నశించిపోవాలి అన్నట్టుగా మాట్లాడతారు. నిజానికి దేవుడు ఆ విధంగా చెప్పడం లేదు. చాలామంది అదే అంటారు, క్రీస్తు సంఘం వాళ్ళు కూడా అదే మాటలు అంటున్నారు. చూడండి, క్రీస్తు తనకు ఎంత బలహీనతలు ఉన్నాయో మనకు తెలియజెప్పడానికే ఈ లోకం మీదకి వచ్చాడు. అది గమనించండి ఫస్ట్. తన మాదిరి ప్రకారము మనం ఉండేందుకు, ఆయన యొక్క మాదిరిని మనకు చూపించుటకే ఆయన భూమి మీదకి వచ్చెను. ఆయన యొక్క అడుగుజాడలు ఎలాగ ఉంటాయో మనము తెలుసుకోవాలి అని, ఆయన ఉద్దేశ ప్రకారమే మన వంటి వాడుగా ఆయన వచ్చాడు అని అంటే, మనకున్న బలహీనతలు ఉన్నాయనే కదా అర్థం అక్కడ. లేకపోతే మనకెందుకు చూపిస్తాడు ఆ విధానాలన్నీ కూడా? ఊరికే ఆయనకు లేకపోయినా, ఆయనకి ఎటువంటి బలహీనతలు లేకపోయినా ఆయన దేవుని స్వభావంలో ఉన్నాడు కాబట్టి కేవలం మనకు ఆజ్ఞాపించడానికి వచ్చాడు అనుకుంటున్నామా? కాదు. ఆయన శరీర విషయంలో ఎలాంటి బలహీనతలు ఉన్నాయో అవన్నీ మనకు కూడా ఉన్నాయని ఆయన అనుభవించి మనకు మాదిరిని చూపించి వెళ్ళాడు. అయితే కొంతమంది క్రీస్తు సంఘ బోధకులు కూడా క్రీస్తుని పోలి ఉండలేమని చెప్పుకుంటూ ప్రకటనలు చేస్తూ ఉంటారు. మొదటి పేదరు రాసిన పత్రిక 2:21 మనం చూసుకోవచ్చు, తన అడుగు జాడలలో నడుచుకున్నట్లు మనకు మాదిరి ఉంచిపోయాను. ఇదెందుకు మాదిరి ఉంచిపోయాను యేసుక్రీస్తు? చాలామంది అన్నట్టుగా మనం ఆయన వలె ఉండలేము, ఆయన దేవుడు కాబట్టి ఆయనను పోలి మనం ఆడుంటాము, మనం ఉండలేము, మనం మనుషులమే కదా అని చెప్పి అనుకుంటున్న వాళ్ళకి ఇది ఒక ప్రశ్న. మరి ఎందుకని ఆయన అడుగుజాడలో నడుచుకోవాలని మనకు నేర్పించి వెళ్ళాడు అంటే, క్రీస్తునకు శిష్యులుగా ఉండడానికి ఇష్టపడకోకుండా, క్రీస్తునకు శిష్యులుగా ఉండడానికి కేవలము శరీర ఇచ్ఛలను నెరవేర్చుకోవడానికి క్రీస్తు దగ్గరకు వస్తున్న వారికి ఇది అర్థం కాదు. ప్రతి మనుషుడు క్రీస్తుని వలె సంపూర్ణుడిగా ఉండాలని పౌలు ప్రకటించాడు. సర్వజనులను క్రీస్తునకు శిష్యులుగా తయారు చేయాలని కూడా చెప్పాడు యేసుక్రీస్తు. సిద్ధుడైన ప్రతి వాడు కూడా క్రీస్తునకు వలె, అనగా తన గురువును వలె, గురువును పోలే ఉండాలని చెప్పాడు. ఆయన గురువును పోలే ఉండాలన్నప్పుడు మనం అలాగా కొట్టివేస్తే సరిపోతుందా? మనం ఉండలేములే అని. దేవుని చిత్తం ఎక్కడ నెరవేర్చబడుతుందో మనం గమనించాలి ప్రియులారా. చూడండి, ఆయన భూమి మీద మనల్ని పోలి ఉండేను అన్నప్పుడు మరి మన వలే ఉంటాయి కదా ఆయన కూడా శరీర ఇష్టలు. కానీ ఆయన దేని మీద ఆధారపడ్డాడో అది మనకి ఈరోజు మంచి పాఠాన్ని నేర్పుతుంది. ఫస్ట్ థింగ్ ఆయన ఏం చేశాడు అంటే, ఏ పాపము చేయకోకుండా ఉన్నాడు. పాపం అంటే ఆజ్ఞను అతిక్రమించుకోకుండా ఉన్నాడు. ఇప్పుడు మనం కూడా పాపం చేయకోకుండా ఉండాలి మరి. అంటే దాని అర్థము మనం కూడా ఏ ఆజ్ఞలను కూడా అతిక్రమించుకోకుండా ఉండాలి, ఆజ్ఞలు కైకొనాలి ఫస్ట్. అలాంటప్పుడే నీవు క్రీస్తునకు శిష్యులుగా అవుతావు. నీకు ఆజ్ఞలు గాయకొనకపోతే, గాయకోవడానికి ఇష్టం లేకపోతే నీవు చెప్పే కారణాలు ఏంటి తెలుసా? క్రీస్తు పొలే మనం ఉండడం కష్టం అని చెప్తావు. కాబట్టి ఫస్ట్ మనం ఆజ్ఞను గాయకొనే వారిగా ఉంటే పాపం లేని వారిగా మనం జీవించవచ్చు. తర్వాత శ్రమలను కూడా అనుభవించేవారుగా ఉండాలి. చిన్న కష్టం వస్తే చాలు, ఎదుటి వాళ్ళను బహు నిందిస్తాం, భలే నిందిస్తానికి వెళ్తాం. శ్రమలు వచ్చినప్పుడు కూడా మనం ఏం చేయాలి? తట్టుకోవాలి. యేసుక్రీస్తు ఏం చేశాడు శ్రమలు వచ్చినప్పుడు? ఈవెన్ ఆయన సిలువలో చనిపోతున్నప్పుడు కూడా ఆయన వాళ్ళందరినీ క్షమించాలని, ప్రతి వారిని క్షమించుతూ వచ్చాడు. శ్రమలను నీవు నెరవేర్చేవారు, శ్రమలను అంగీకరించేవారుగా లేము. దానిని ఏదో మనం జయించాలన్నట్టుగా మన మీద బాధపడుతూ, మనం దాని మీద బాధపడుతూ నాకే శ్రమలు వచ్చాయని చెప్పుకుంటూ పోతుంటాం. శ్రమలను మనము గైకు శ్రమలను మనం అనుభవించేవారుగా ఉండాలి. ఆ మనసు మనకు ఫస్ట్ సిద్ధపడాలి మన హృదయంలో. ఆ మనస్సును
ఆలోచనలు మన హృదయంలో స్థిరపడాలి, శ్రమలను మనము తట్టుకోవాలి. క్రీస్తు అదే చేశాడు. ఫస్ట్ పాపం లేకుండా జీవించాడంటే ఆజ్ఞలు గైకొన్నాడు ఆయన, తర్వాత శ్రమలను అనుభవించుకుంటూ వచ్చాడు, తర్వాత తన తండ్రి అయినటువంటి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుకుంటూ వచ్చాడు. ఎదుటి వాళ్ళు దూషించినప్పటికీ ఎదుటి తిరిగి దూషించడానికి ఇష్టపడలేదు. ఇంకా చాలా చేశాడు యేసుక్రీస్తు. ఇవన్నీ కూడా ఒక మాటలో చెప్పుకోవాలంటే ప్రతి విషయంలో ఆయన తండ్రి యొక్క ఆలోచన ప్రకారము, తండ్రి యొక్క ఆజ్ఞల ప్రకారము ఆధారపడుతూ ఆయన చిత్తాన్ని నెరవేర్చుకుంటూ వచ్చాడు. ఆయన యొక్క మనసును మనము కూడా ఈ విధమైనగా ఉన్నదని గమనించినప్పుడు మనము ఆయనను పోలి నడుచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. యేసుక్రీస్తు ఎలాగ జీవించాడో మనం కూడా అదే విధానాన్ని పోలి మనం జీవించినట్లయితే ఖచ్చితంగా మనం కూడా క్రీస్తునకు శిష్యులం అవుతాం. అందుకే నేను మొదట్లోనే చెప్పా, ఎప్పుడైతే క్రీస్తును పోలి మనం ఉండాలని అనుకుంటామో అప్పుడే మనం ఆయనకు శిష్యులంగా అవుతాం. ఎప్పుడు ఆయనను పోలి ఎప్పుడైతే విధేయత చూపాలనుకుంటామో అప్పుడే మనం ఆయనకు శిష్యులంగా అవుతాం. అందుకే ఇవన్నీ కూడా చూస్తూ వచ్చుతున్నాం. మనం శిష్యులం అవడానికి వీలుగా ఉందా లేదా అంటే ఎస్, మనకుంది. ఆయన రక్త మాంసం గలవాడుగా ఉన్నాడు కాబట్టి రక్త మాంసం గల వారందరికీ కూడా బలాన్ని ఇవ్వడానికి ఆయన ఉన్నాడు. మనం కూడా అదే రక్త మాంసం గలవాడుగా ఉన్నాం కాబట్టి మనం కూడా శ్రమలను ఎదుర్కోవడానికి తగినటువంటి ఆ యొక్క పరిస్థితులను మనకి ఇచ్చేసి వెళ్ళాడు. ఇదిగో ప్రతి ఒక్కడు దేవుని యొక్క ఆలోచన ప్రకారమే నడుచుకోండి, దేవుని యొక్క చిత్త ప్రకారమే ప్రకటి నేర్చుకోండి, దేవుని చిత్త ప్రకారమే నడుచుకోండి అని చెప్పి మనకు నేర్పించుతూ వెళ్ళాడు. కానీ ఇక్కడ మనం నేర్చుకునే విషయంలో ఫెయిల్ అయిపోతున్నాము. మనకు నేర్పింపబడుతున్నటువంటి మాటలు మారుతూ ఉన్నాయి కాబట్టి మనం సరిగా క్రీస్తును పోలి నడుచుకోలేని వారిగా ఉంటూ ఉన్నాం. ఇంకా కొంతమంది అయితే క్రీస్తు అడుగుజారిలో నడవాలి అని అన్నప్పుడు వాళ్ళు ఆత్మ సంబంధంగా హృదయానుసరణంగా నడుచుకోవడానికి ఇష్టపడరు. వాళ్ళు ఎలాగా ఇష్టపడతారు తెలుసా? ఆయన బాప్తిసం తీసుకున్న ప్రదేశాలకు వెళ్తారు కొంతమంది, ఆయన నడిచినటువంటి ప్రదేశాలకు వెళ్తారు కొంతమంది, ఆయన ఇంట్లోకి వెళ్ళి కూర్చుంటారు కొంతమంది, ఇంకా ఆయనను ఏ విధంగా పడుకొని పశువుల తొట్టులో ఉన్నాడో, ఎలాగా గొర్రెలు కాపురులు అందరూ వచ్చి ఆయనకు సాంబ్రాన్ని ధూపం పోశారో, ఇంకా అక్కడే ఆగిపోయారు. అదే క్రీస్తు యొక్క అడుగుజాడలు అనుకుంటూ ఉన్నారు. కానీ మనమైతే ఆయన మనసును కాకోకుండా ఫిజికల్గా ఆయనను వెంబడించినట్లయితే ఫలితం ఉండదు. మనం ఎలా ఉండాలి? శరీర రీతిగా క్రీస్తును మనం ఎరగకూడదు. ఆయన యూదయాల దేశంలో పుట్టాడు, ఆయన బెత్లెహేములో పుట్టాడు, ఆయన నజరేత్ వాడు, ఆయన గలీలీలో సంచారం చేశాడు, ఆయన ఫలానా యోర్దాన్ నదిలో బాప్తిసం పొందాడు, ఆయన ఆ నది తీరంలో నడిచాడు, ఆ సముద్రం తీరంలో నడిచాడు, ఆయన ఆ కొండల మీద వెళ్ళాడు. ఇంకను మనము ఫిజికల్గానే ఆయన వెంబడించడానికి వెళ్ళినట్లయితే మనకు ఫలితం ఉండదు. నువ్వు ఆ క్రియలను చేయాలని అంటున్నప్పుడు ఆయన క్రియలు వెనుకలా అన్న ఆ హృదయాన్ని నువ్వు పరిశీలన చేయాలి. ఫస్ట్ ఆ ప్రదేశాన్ని బట్టి ఆయన క్రియలు జరిగించాడు. నీకు ఆయన చెప్తున్నటువంటి ఆ ఆజ్ఞలను బట్టి నీవు నీ హృదయాన్ని నువ్వు ఆజ్ఞల ప్రకారం నడిపించుకోలే కానీ ఫిజికల్గా వెళ్ళి శరీర రీతిగా క్రీస్తుని వెంబడించాలని మనం ప్రయత్నం చేయకూడదు. అందుకే పౌలు అంటాడంటే నేను క్రీస్తుని శరీర రీతిగా ఎరిగి ఉన్నను, అది ఎరిగి ఉంటే కనుక నేను ఎరిగి ఉండను అంటాడు. నాకు క్రీస్తు శరీర రీతిగా నేను ఎరిగి ఉండలేను లేదు అంటాడు. ఇంకా మనం శరీర రీతిగానే క్రీస్తుని ఎరుగుతూ ఉన్నాం. అందుకే మత్తయి సువార్తలో చెప్తాడు యేసుక్రీస్తు, ఇదిగో వేషధారులైనటువంటి మీరు పైరూపానికి నా దగ్గరికి వస్తున్నారు, నిజానికి నా ఆజ్ఞలు ఏవి మీ హృదయంలో లేవు. వేషధారులైనటువంటి పరిశైలారా, శాస్త్రులారా, మీరు సమాధిని పోలి ఉన్నారని చెప్తాడు మత్తయి సువార్త 23వ అధ్యాయంలో. బోధించే వాళ్ళు కూడా ఏమి బోధిస్తున్నారంటే క్రీస్తు పైరూపానికి బోధిస్తూ వస్తూ ఉన్నారు. అందుకే గుడ్డివాడు ఇంకొక గుడ్డివారికి ఒకవేళ త్రోవ చూపినట్లయితే వారిద్దరు వెళ్ళి కలిసి గుంటలో పడిపోతారు. ఫస్ట్ వాళ్ళకి థియరీ అర్థం కాదు, వాళ్ళ విధానం ఆ యేసుక్రీస్తు యొక్క బోధ అర్థం కావాలి. ఫస్ట్ యేసుక్రీస్తు సర్వజనులను శిష్యులుగా తయారు చేయాలి, బాప్తిజం ఇవ్వాలి, ప్రతి ఒక్కరిని ఆజ్ఞలను గైకొనే విధంగా నడిపించాలి అని చెప్పి యేసుక్రీస్తు చెప్తే ఆ కాంటెక్స్టే వాళ్ళకి అర్థం కాదు. ఫస్ట్ కేవలము పుదీనాలోను జీలకర్రలోను సోంపులోను పదవ భాగాన్ని ఆశిస్తున్నారే పరిశైలు తప్ప ఆజ్ఞలను నెరవేర్చడానికి వాళ్ళకు నేర్పించడమే లేదు వారికి. అందుకే గుడ్డివారు ఇంకొక గుడ్డివారిని నడిపించడానికి ప్రయత్నం చేస్తే ఇద్దరు కలిసి వెళ్ళి గుండెలో పడతారు. నిజానికి
అక్కడ అక్కడ ఉన్నటువంటి పరిచయుల గురించి చెప్తూ ఉన్నాడు యేసుక్రీస్తు. మరి ఆ కాలంలో ఉన్నటువంటి పరిచయులకును, ఈ కాలంలో వాక్యాన్ని ప్రకటించే వారికిని, ఆ కాలంలో పరిచయులను వెంబడించే వారికిని, ఈ కాలంలో సేవకులను వెంబడించే వారికిని పెద్ద తేడా ఏం లేదు. అప్పుడు కూడా పరిచయులకు శిష్యులు ఉన్నారు, కానీ యేసుక్రీస్తు ఆ పరిచయులు గుడ్డివారని చెప్పాడు. వాళ్ళు గుడ్డివారేయండి, వారికి దేవుని చిత్తమే తెలియకపోయినా ఎదుటి వారికి దేవుని చిత్తాన్ని ప్రకటించడానికి ఇష్టపడుతూ ఉన్నారు, కలిసి ఇద్దరు వెళ్ళి గుండెలో పడతారు. జాగ్రత్త, ఇదిగో పరిచయులు కూర్చున్నటువంటి పులిపిండిని, పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడి. వాళ్ళు కొంచెం అయినను ముద్దంతయు పులి చేస్తారు. జాగ్రత్త పడాలి. మన క్రీస్తు యొక్క ఉద్దేశం మనకు తెలియాలి ఫస్ట్. వెలుపల మాత్రమే మనం చూస్తున్నాం, కానీ లోపల ఉన్నటువంటి ఆ హృదయాన్ని మనం చూడాలి. పైరూపాన్ని మనం గమనించకూడదు, క్రీస్తు యొక్క హృదయాన్ని, లోపల ఉన్నటువంటి హృదయాన్ని మనం గమనించి మన హృదయంలో దానిని మనం అలవర్చుకోవాలి. సున్నం కొట్టినటువంటి సమాధిని పోలి ఉన్నారంటారు యేసుక్రీస్తు. ఇదిగో సమాధి ఎలా ఉంటుంది, పైకి గ్రానైట్ రాళ్ళు వేస్తుంది, మంచిగా అందమైన రాళ్లతో రూపుదిద్దుకొని మంచిగా బాగా టైల్స్ వేసి మంచి మంచిగా లైట్లు వేసి మంచి విగ్రహాలతో బాగా ఉంటుంది సమాధులు. కానీ లోపల కుళ్ళిపోయినటువంటి శరీరం, కుళ్ళిపోయినటువంటిది అంతా కూడా అక్కడ కుళ్ళు ఉంటుంది. అందుకే మనస్సును, హృదయాన్ని చూడకోకుండా కేవలం క్రియలను మాత్రమే చూస్తే పైకి మాత్రం వాళ్ళు బాగా కనబడతారు. వాళ్ళ హృదయాన్ని కూడా మనం చూడాలి. అందుకే యేసుక్రీస్తు ఏమంటాడంటే, మీరు వెలుపలిని బట్టి, వెలుచూపును బట్టి తీర్పు తీరుస్తున్నారు, కానీ మీరు హృదయాన్ని గమనించాలి ఫస్ట్. మీరు వెలుపలి తీర్పు తీర్చడానికి మీకేముండాలి, మీకు కూడా ఆత్మ సంబంధమైన చూపు ఉండాలి ఫస్ట్. గుడ్డివారు అందుకే అనేది యేసుక్రీస్తు ఊరికిన కాదు. మీరు గుడ్డివారై ఉన్నారు, ఎదుటి వాళ్ళు గుడ్డివారై ఉన్నారు, ఇద్దరు కలిసి గుండెలోకి వెళ్తారు. మనమైన పరీక్షించుకోవాలి మనల్ని మనం. వెలుచూపును బట్టి వెలుచూపును బట్టి మనం తీర్పు తీర్చకూడదు. నేను కూడా చేస్తాను మంచిగా నటన, కానీ దానివల్ల ప్రయోజనం లేదు. బయట కొంత సరైన క్రియలు చేస్తూనే ఉంటారు, కానీ హృదయంలో దేవునికి స్థానం ఉండదు. కొన్నిసార్లు ఆ క్రియలలో ఫెయిల్ అవుతూ ఉంటారు, అప్పుడు అర్థమవుతుంది, అప్పుడు వాళ్ళు కూడా క్రీస్తు యొక్క హృదయం ప్రకారం లేరు అనేటువంటి విషయం చూడండి. అందుకే అక్కడ ఏం చెప్తాడంటే, అజితేంద్రియులు అని చెప్తాడు యేసుక్రీస్తు మత్తయి 23వ అధ్యాయంలో. అంటే వాళ్ళకు నచ్చినవి చేసుకుని పోయేవారు అని అర్థం. అజితేంద్రియులు అని అంటే వాళ్ళకు నచ్చినవి చేసుకొని పోయేవారు అనగా, ఏదైనా ఒకటి అతిగా చేస్తూ ఉంటారు, ఆపుకోలేక వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటారు. కాబట్టి వారి క్రియలేమో ఒక రకంగా ఉంటాయి, లోపల హృదయమేమో ఒక రకంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళని ఏమంటాడు యేసుక్రీస్తు, వేషధారులారా అంటాడు. నీవు నేను కూడా ఒకవేళ వేషధారులాగా ఉన్నామేమో గమనించండి. మొదటిగా మనం ఎందులో రూపించబడాలి అంటే, క్రీస్తు యొక్క హృదయంలో మనం రూపించబడాలి. అప్పుడే మనం క్రీస్తునకు శిష్యులం అవుతాం. క్రైస్తవులు అని అంటే అర్థమేంటి, క్రీస్తును వెంబడించేవారు అని అర్థం. శిష్యులుగా ఉన్నవారినే క్రైస్తవులు అని పిలుస్తారు. మనం శిష్యులమే కాదు అనగా క్రీస్తుని వెంబడించాలని ఆలోచన లేదు, కానీ క్రైస్తవులం అని గొప్పగా మాట్లాడుకుంటూ ఉంటాం. కాబట్టి ప్రియులారా, గిన్నెయు వెలుపల పల్లెమును శుద్ధి చేయబడుతున్నారు, కానీ దాని లోపల శుద్ధి చేయడానికి ఎవరు ఇష్టపడడం లేదు. వెలుపల ఊరికే పైకి కడుగుతున్నారు తప్ప లోపల ఉన్నటువంటి ఆ కుళ్ళును తీసేదానికి ఎవరు ప్రయత్నం చేయడం లేదు. అందుకే మనమైతే ఏం చేయాలి, మన హృదయాన్ని

చేసుకున్నారు అన్నప్పుడు మనం వారికి ప్రకటించేది మన విధానాలు పోగొట్టించకూడదు ఎప్పటికీ. అలా ఉన్న వాళ్ళు వాళ్ళ హృదయంలో దేవునికి స్థానం లేని వారిగా ఉంటున్నారు. కాబట్టి ప్రియులారా, క్రీస్తుని వెంబడించే ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు యొక్క అడుగు జాడల ప్రకారం నడచాలని ఉద్దేశించిన ప్రతి ఒక్కరు కూడా క్రీస్తుని పోలి నడుచుకోవాలి. ఆయన మనసులో ఏముందో గమనించి దానిని ప్రకారమే మనం చేస్తూ ఉండాలి. దానిని మాత్రమే ప్రకటించేవారు కూడా ప్రకటించాలి, వినేవారు కూడా దానిని మాత్రమే వినాలి. అలాంటప్పుడే దేవుని యందు క్రీస్తు యొక్క పోలిక చొప్పున మన పరిపూర్ణం అవుతాము. అలా దేవుని యొక్క చిత్తము 100 పాళ్ళు చక్కగా నెరవేర్చబడుతుంది అని మనం గమనించుకుంటూ దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చుకుందాం. అందరికి కూడా వందనాలండి. దేవుని చిత్తం అయితే మరొక వారము ఇదే అంశం గురించి మరొక కొన్ని లోతైన విషయాల గురించి మనం పరిశీలన చేద్దాము. సమయం గనక సమయాన్ని ఆలోచన చేసుకొని ఇంతటితో మనం తరగతిని ముగించుకుంటున్నాం. అందరికీ కూడా వందనాలండి.

మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధమైనటువంటి నామములో నా ప్రియ సహోదరి సహోదరులకు హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఇప్పటి వరకు మనలను సజీవులుగా ఉంచి ప్రతి దినము కాచి కాపాడుతూ సంరక్షిస్తూ ఆయన యొక్క పని నిమిత్తమై గొప్పగా వాడుకున్నటువంటి దేవాది దేవునికి ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, స్థుతులు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉంటున్నాను. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మరల ఈ శనివారమున మనం ఈ రీతిగా కలుసుకున్నాం. అది ఆయన మనకు అనుగ్రహించినటువంటి కృప, ఆయన మన ఎడల విస్తరింపజేస్తున్నటువంటి ప్రేమే. అది లేకుండా ఎప్పటికీ కూడా ఇలాంటి కార్యక్రమము జరగదు మన యొక్క జీవితాల్లో, కాదు ఎవరి యొక్క జీవితాల్లో. దేవుడు ఆయన యొక్క కృపను, ఆయన యొక్క ఆశీర్వాదాన్ని మన ఎడల ఉంచి మనల్ని సజీవులుగా ఉంచి రేపటి దినాన్ని చూసేటువంటి అవకాశం ఇస్తే తప్ప మరొకటి ఈ రీతిగా జరగదు. కాబట్టి ఈ రీతిగా మనల్ని ఎప్పుడూ తోడుగా నడిపిస్తున్న దేవునికి మనం ఎప్పుడూ స్తుతులు స్తోత్రాలు తెలియజేసినట్టు వారిగా ఉండాలి. మనము ఈ సంవత్సరం మొదటి నుంచి దేవుని యొక్క వాక్యాన్ని గొప్పగా నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నాం. గత 3 వారాల నుంచి రక్షణ ఎలా పొందుకోవాలి అనేటువంటి విషయాల మీద మనం ఆలోచన చేసాం. రక్షణ అనేటువంటిది ఒక మనిషి యొక్క లోకములో నుంచి వేరు చేయబడి దేవునికి కుమారులు, కుమార్తెలు అవ్వడానికి క్రీస్తు ప్రభువు ద్వారా జరిగినటువంటి ఒక గొప్ప ప్రణాళిక. అందులో క్రీస్తు ప్రభువుని ఉపయోగించుకున్నారు దేవాది దేవుడు. ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా ఉండడానికి మనల్ని కూడా దేవాది దేవుడు ఎన్నుకున్నాడు. ఆ యొక్క రక్షణ అనేది పొందుకోవడానికి ఒక మనిషి యొక్క జీవితంలో కొన్ని కార్యక్రమాలు జరిగించాలి. ఈ కార్యక్రమాలు జరిగించకపోతే ఎవరికి రక్షణ అనేది రాదు లేఖనానుసారముగా. కాబట్టి ఆ రక్షణ పొందుకునేటువంటి ప్రాసెస్లో గడిచిన 3 వారాలుగా మనం 3 పాఠాలని నేర్చుకున్నాం, 3 లెసన్స్. అందులో మొదటి లెసన్ వచ్చి వాక్యము వినుట అనేటువంటి లెసను, 2వ లెసన్ వచ్చి వాక్యము వినుట వలన విశ్వాసము కలుగుతుంది అనేది, 3rd one వాక్యము వినిన తర్వాత, విశ్వాసము కలిగిన తర్వాత ఒక మనిషి యొక్క మనసు చెలిస్తుంది, తద్వారా అతని యొక్క మనస్సు మారుతుంది పశ్చాత్తాపపడి. కాబట్టి ఆ 3 లెసన్ ఏమనుకున్నాం, మారు మనసు అనేటువంటి లెసన్ గడిచిన వారాన మనం నేర్చుకుంది. ఈ యొక్క మారు మనసు అనేటువంటి లెసన్ అయిన తర్వాత ఈ వారం ఇప్పుడు మనం నేర్చుకునేది ఒప్పుకొనుట అనేటువంటి లెసన్. నేను మీకు ప్రతి వారమున ఎందుకు గడిచిన వారం విషయాన్ని గుర్తు చేస్తున్నానంటే ఆ యొక్క విషయాన్ని గుర్తు చేస్తే దానికి కంటిన్యూషన్గా ఉన్నటువంటి ఈ వారం లెసన్ అనేది అర్థమవుతుంది. ప్రీవియస్గా ఉన్నటువంటి విషయాలు అర్థం కాకపోతే, అవి మనకు జ్ఞాపకం లేకపోతే ఈ వారం మనం ఏం చెప్తున్నది అనేది కొత్తదిగా ఉంటుంది తప్ప అది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ప్రకారం వస్తున్నటువంటి విషయం మనకు అవగాహన రాదు. కాబట్టి అందునిమిత్తమే నేను మీకు ప్రతి వారం లెసన్ చెప్పేటప్పుడు దానికి ముందు మనం ఏం చెప్పుకున్నాము అనేటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉంటున్నాను. అది మీరు గమనించాలని మీకు ప్రేమతో నేను కోరుతూ ఉంటున్నాను. ఒకసారి గడిచిన వారాన మనం నేర్చుకున్నటువంటి లెసన్ ఒకసారి గుర్తు చేసి ఈ వారం పాటలోనికి నేను వెళ్తాను. ప్రియమైనటువంటి వారలారా, గడిచిన వారాన మనం నేర్చుకున్నది ఒక మనిషి యొక్క జీవితంలో రక్షణ అనేది పొందుకోవడానికి లేదా మార్పు అనేది పొందుకోవడానికి లేదా లోకములో నుంచి దేవునిలోనికి జతపరచబడడానికి చీకటిలో నుంచి వెలుగులోనికి రావడానికి ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమం జరగాలి. అది మారు మనసు అనేటువంటి విషయము. ఈ మారు మనసు అనేటువంటి ఆ యొక్క స్థితి ఒక మనిషికి కలగకపోతే, అతని యొక్క మనసు పశ్చాత్తాపము అనేది పడకపోతే, శరీరాశులకి ఆత్మీయ స్థితికి, అంటే శరీర స్థితికి ఆత్మీయస్థితికి ఏ విధంగా యుద్ధము జరుగుతుందో ఆ యుద్ధములో ఆత్మీయ స్థితి గెలవాలి అంటే ఈ యొక్క అంతర్గతంగా జరిగేటువంటి ఆ యొక్క పోరాటం చాలా ముఖ్యమైనటువంటిది.
ఆ అంతర్గతంగా జరిగేటువంటి పోరాటంలో మనం గెలిస్తేనే మనము ఆత్మీయస్థితిలో అభివృద్ధి చెందుతాం. అలా అంతర్గతంగా ఆ పోరాటం జరిగేది ఒక మనిషి యొక్క హృదయంలో. ఆ యొక్క హృదయంలో జరిగేటువంటి ఆ యొక్క పోరాటమే పశ్చాత్తాపము. ఆ పోరాటం వల్ల కలిగేటువంటి ప్రతిఫలమే మారు మనసు. తద్వారా వచ్చేదే రక్షణ బాప్తిసం పొందుకున్న తర్వాత. కాబట్టి ఆ యొక్క మారు మనసు అనేది ఒక మనిషికి ఎందుకు అవసరం అంటే, అందరూ కూడా పాపము చేసి దేవుడిని గ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. దేవుడైతే అందరూ ఆయనకు నచ్చినట్టు బిడ్డలుగా ఉండాలని ఆయన ఆలోచన చేశారు. కానీ లోకంలో ఉంటువారు వారి క్రియల వలన, వారి వ్యక్తిగతమైనటువంటి ఆలోచన వలన, వారి యొక్క పరిస్థితుల వలన అనేక పాపాలు చేసి దేవునికి దూరం అయిపోతున్నారు. కాబట్టి ఒక మనిషికి పాప క్షమాపణ నిమిత్తము మనము మారు మనసు అనేది పొందుకోవాలి అనేటువంటి విషయాన్ని గడిచిన వారిలో మనం ప్రారంభించాం. ఒక మారు మనసు అనేది మనల్ని పాపం నుంచి దేవుని వైపుకి నడిపిస్తుంది. అంటే దేవునితో ఉన్నటువంటి ఆ యొక్క బంధాన్ని పెంపొందించుకునేలాగా చేస్తుంది. ఆ యొక్క పశ్చాత్తాపము లేదా మారు మనసు అనేది పొందకపోతే ఎవరైనా సరే దేవుడు అనుగ్రహించినటువంటి మహిమను పొందలేరు. కాబట్టి వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి అర్హత అనేది ఎవరికి ఉండదు. అందుకనే ప్రతి ఒక్కరూ పాపాలు చేస్తూ ఉంటారు, అపరాధాలు చేస్తూ ఉంటారు, తప్పులు చేస్తూ ఉంటారు. అవన్నీ వారు ఎదురుగా కనబడుతూ ఉన్నప్పటికీ కూడా వారు మారు మనసు పొందాలని ఎవరు ఆలోచన చేయరు. లోకంలో ఎవరు చెప్పరు, నువ్వు చేస్తున్నది తప్పు, ఈ తప్పు వల్ల నీకు ప్రతిఫలం ఉంటుంది, ఈ తప్పు చేయడము ఎవరికి మంచిది కాదు, దేవునికి అసలు మంచిది కాదు, నువ్వు నీ యొక్క పాప స్థితిని మార్చుకో, నీ యొక్క తప్పులను ఒప్పుకో అని ఎవరు ఈ లోకంలో అయితే చెప్పరు. కానీ ఒక క్రైస్తవులు మాత్రమే చెప్తారు. ఎందుకంటే ఏ ఒక్క ఆత్మ ఆరిపోవడం ఎవరికి ఇష్టం ఉండదు, ఏ పాపి నశించిపోవడం ఒక క్రైస్తవునికి ఇష్టం ఉండదు. అందుకే క్రైస్తవులు ఉన్నట్టు మనం అందరము అనేక మంది తెలియజేస్తాం, ఈ యొక్క పాప స్థితిని మార్చుకో అనేటువంటి విషయాన్ని మనం తెలియజేస్తాం. కాబట్టి ఒక నిజమైనటువంటి మారు మనసు అనేటువంటి పొందినటువంటి వ్యక్తికి లక్షణాలు ఎలా ఉంటాయంటే, అతను పాపాన్ని ఒప్పుకుంటాడు, అతను చేసింది తప్పు అని గ్రహిస్తాడు, తద్వారా హృదయంలో భయంకరంగా దుఃఖిస్తాడు. అవును తండ్రి, నేను తప్పు చేశాను, తండ్రి నేను పాపం చేశాను, ఆ పాపం నుంచి నన్ను పరిశుద్ధపరచనైన దేవుని ఎదుట బ్రతిమలాడుకుంటాడు, కన్నీటి ప్రార్థన చేస్తాడు. ఇది దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము. కాబట్టి ఆ యొక్క దుఃఖములో నుంచి పాపాన్ని విడిచిపెట్టి మారు మనసు పొంది కొత్త జీవితాన్ని అతను ప్రారంభిస్తాడు. అప్పుడు ప్రభు చెప్పినట్లుగా క్రీస్తుతో ఉన్నటువంటి వాడు నూతన సృష్టి. అతని యొక్క జీవితంలో పాత్ర గతించిపోయాయి, నూతనమైనటువంటివి అతని యొక్క జీవితంలో జరుగుతూ ఉన్నాయి. ఈ రీతిగా పాపము యొక్క ఆ స్థితి నుంచి పరిశుద్ధులు అవ్వడానికి వారు చేసింది తప్పు అని ఒప్పుకున్నటువంటి వ్యక్తులు, తద్వారా మారుమనసుకున్నటువంటి వ్యక్తులు అనేక మంది ఉన్నట్టుగా మనం గ్రంథంలో చూసాం. వారిలో దావీదు గారిని ఆలోచన చేసాం, నినువ ప్రజల్ని మనం ఆలోచన చేసాం, అలాగే తప్పిపోయినటువంటి కుమారుడిని కూడా మనం ఆలోచన చేసాం. ఎవరైతే తండ్రిని మన పరలోకం ఉన్నటువంటి తండ్రి, ఈ యొక్క లోకం ఉన్న తండ్రి కాదు కానీ పరలోకం ఉన్నటువంటి తండ్రి మన ఎడల కలిగినటువంటి ఆ యొక్క ప్రణాళికని ఎవ్వరు కూడా విడిచిపెట్టకుండా దాన్ని గైకొని దాని చిత్తానుసారంగా నడుచుకొని క్రీస్తు ప్రభు ద్వారా దేవునికి కుమారులు కుమార్తెలు అవ్వడమే రక్షణలో రక్షణ అనేటువంటి కార్యక్రమం. అందులో మారు మనసు అనేది గడిచిన వారం మనం నేర్చుకున్నాం. ఈ విషయాల్ని మనం పోయిన వారం అంతా చర్చించుకోవడం జరిగింది. ప్రియమైనటువంటి వారలారా, ఈ వారాన ఒప్పుకోలు అనేటువంటి పాఠం దగ్గరికి మనం వచ్చున్నాం. ఒక వ్యక్తి వాక్యము విని తరువాత అతనికి విశ్వాసము అనేది కలిగిన తరువాత, లేదా విశ్వాసము అనేది అతనికి వచ్చిన తరువాత, అతని యొక్క జీవితంలో మారు మనసు అనేది అతను పొందిన తరువాత చేయవలసినటువంటి కార్యక్రమమే ఒప్పుకోలు అనేటువంటి కార్యక్రమము. ఒప్పుకోలు అని మనం సంబోధించవచ్చు, లేదా ఒప్పుకొనుట అని మనం సంబోధించవచ్చు. రెండు ఒకటే అర్థం ఇచ్చేటువంటి పదాలు. ఈ యొక్క ఒప్పుకొనుట అనేటువంటి పదాన్ని మనం ఆలోచన చేస్తే ఇంగ్లీష్లో ఇది కన్ఫెషన్
కన్ఫెషన్ అనేటువంటి అర్థముతో ఉంది. మనం ఆదిమ హిబ్రీ గ్రీకు భాషలోనికి మనం వెళ్తే అక్కడ హోమోలోజియో అనేటువంటి పదము ఆదిమ హిబ్రూ భాషలో ఉంది. HOMOLOGEO. దీని అర్థం ఏంటంటే అదే మాటని తిరిగి చెప్పడము లేదా బహిరంగంగా ప్రకటించడము. తెలిసిన దాన్ని కావచ్చు, నమ్మిన దాన్ని కావచ్చు, దానిని అందరి ఎదుట ఒప్పుకోవడము అనేటువంటి అర్థాలతో ఇది ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. హోమోలోజియో అనేటువంటి పదం నుంచి కన్ఫెషన్ అనేటువంటి దాన్ని తర్జుమా చేశారు. ఆ ఇంగ్లీష్లో ఉన్నటువంటి కన్ఫెషన్ నుంచి తెలుగులోనికి ఒప్పుకొనట అనేటువంటి పదము మనకు అందుబాటులోనికి వచ్చిందనేటువంటి విషయాన్ని మనం ఆలోచించాలి. ప్రియమైనటువంటి వాళ్ళారా, అసలు ఒప్పుకొనట అంటే ఏంటి అనే విషయాన్ని మనం ఆలోచించేస్తే, సాధారణంగా మనం చూస్తే మనకు ఒక వ్యక్తి మాట్లాడేటువంటి మాటల్ని లేదా ఒక వ్యక్తి వేరే వాళ్ళకి చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని లేదా ఇద్దరి మధ్య జరిగినటువంటి ఒక సంభాషణ లేదా ఈ రెండు కుటుంబాల మధ్య కావచ్చు, ఇద్దరు వ్యక్తుల మధ్య కావచ్చు, ఒక వడంబడిక అనేది జరగడానికి నేను ఈ విధంగా చేస్తాను, నువ్వు ఇది ఈ విధంగా చేయాలి, నాకు నచ్చినట్టుగా నేను చేస్తాను, నీకు నచ్చినట్టుగా నువ్వు చేయాలి, నువ్వు చెప్పినటువంటి మాటను బట్టి నేను ఈ రీతిగా నీ ఎదుట ఈ విధంగా ఒప్పుకుంటాను, నేను చెప్పినటువంటి మాటను బట్టి నువ్వు ఈ రీతిగా నా ఎదుట ఒప్పుకోవాలి, ఇలా పరిపరి విధాలుగా ఒప్పుకొనట అనేటువంటి పదము కొనసాగించడం జరుగుతుంది ఈ యొక్క లోకములో. అది అర్థవంతమైనదంటే కానే కాదని మనం గ్రహించాలి. ఎవ్వరు కూడా ఈ దినాల్లో ఒప్పుకునేటువంటి విషయం మీద నిలబడినటువంటి మనుషులు దాదాపుగా 90% లేరు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవచ్చు. ఎందుకంటే మన చుట్టూ ఉన్నటువంటి లోకములో అనేక మంది మనుషుల్ని నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేటువంటి వరకు మనం గమనిస్తూ ఉంటాం. ఈ యొక్క గమనించేటువంటి ప్రాసెస్లో ఒక వ్యక్తిని దగ్గర నుంచి చూసినా లేదా ఒక వ్యవస్థని దగ్గర నుంచి మనం చూసి ఆలోచించేసిన వారు ఒక మాట మీద నిలబడినట్లుగా దాదాపుగా కనిపించదు, ఒక వడంబడిక మీద ఉన్నట్లుగా దాదాపుగా కనిపించదు, వారు ఒక విషయాన్ని ఒప్పుకున్న దాని మీద నిలబడినట్లుగా దాదాపుగా కనిపించదు, అతి తక్కువ మందిలో కనిపిస్తుంది. వారు ఎవరంటే నిజమైనటువంటి క్రైస్తవులు. నిజమైనటువంటి క్రైస్తవులు మాత్రమే ఒప్పుకున్నటువంటి ఒప్పుకోలను బట్టి మాట మీద నిలబడతారు. ఇంకొక విధంగా చెప్పాలంటే ఒక క్రైస్తవుడు అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలి ఒక మాట, లేదా ఒక విషయాన్ని ఒప్పుకున్న తర్వాత దాని కొరకు నిలబడాలి. అలాంటి స్థితిలో క్రైస్తవులు ఉంటారు తప్ప మిగిలినటువంటి వారు ఉండడం అనేది చాలా తక్కువతో కూడుకున్నటువంటి విషయము. అంటే తక్కువ మంది నిలబడతారు, ఎక్కువ మంది ఒప్పుకున్నటువంటి ఒప్పుకోలికి నిలబడరు అనేటువంటి విషయాన్ని మనం ఈ యొక్క లోకంలో మనం చూస్తూనే ఉంటున్నాం. ఇక్కడ మనం ఆలోచించేస్తే ఇప్పటి వరకు మనం లోకము అనేటువంటి విషయాన్ని ఆలోచించేసాం, కానీ గ్రంథం దగ్గరకు వస్తే ఈ లోకములో ఉన్నటువంటి మనుషులలాగా మాట మార్చడం కానివ్వండి లేదా సమయాన్ని బట్టి ఆలోచన చేసి నాకు నచ్చినట్లుగా చేస్తాను అని కానివ్వండి లేదా నాకు ఉపయోగం కలిగితేనే, నాకు దీనివలన ఒక యూజ్ అనేది ఉంటేనే దాని ప్రకారం నేను చేస్తాను అని చెప్పడం కానివ్వండి, ఇలాంటిది కాదు ఒప్పుకోవడం అంటే. ఒప్పుకోవడం అంటే కేవలం మాటలతో కాదు, అంటే మనిషి ఎదురుగా ఉన్నప్పుడు ముఖస్తుతి చేసినట్లుగా మాట్లాడేటువంటి మాటలు కాదు ఒప్పుకోవడం అంటే. లోపల నీవు ఏదైతే నమ్మావో, ఎక్కడ లోపల మనస్సులో హృదయములో నీవు ఏదైతే నమ్మావో ఆ నమ్మకాన్ని ఒప్పుకోవడమే నిజమైనటువంటి ఒప్పుకోలు. నీ యొక్క హృదయములో నీవు దేనినైతే విశ్వసించావో ఆ విశ్వసించినటువంటి దానిని ఒప్పుకోవడమే నిజమైనటువంటి ఒప్పుకోలు అని అంటారు. హృదయములో విశ్వాసము వలన కలిగినటువంటి క్రియ ఏదైతే ఉందో,
క్రియలు లేని విశ్వాసము మృతమైనదని మనం ఏ రీతిగా ఆలోచన చేస్తాము? అలాంటి క్రియల వలన కలిగినటువంటి ఆ యొక్క విశ్వాసము ద్వారా నువ్వు ఏమి గ్రహించావో దానిని ఒప్పుకోవడమే నిజమైనటువంటి ఒప్పుకోలు అనేటువంటి విషయాన్ని మనము నేర్చుకుంటూ ఉంటున్నాం. ఇక మనం పరిశుద్ధ గ్రంథం నుంచి దీనికి సంబంధించినటువంటి విషయాల్ని మనం ఆలోచన చేస్తే, నేను పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుతాను చూడండి.

లోక సువార్త 12వ అధ్యాయం 8వ వచనం చూద్దాం చూడండి. మరియు నేను మీతో చెప్పునదేమనగా, నన్ను మనుష్యుల ఎదుట ఒప్పుకొని వాడెవడు, మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వానిని ఒప్పుకొను, మనుషుని ఎదుట నన్ను ఎరుగునను వానిని నేనును ఎరుగునని దేవుని దూతల ఎదుట చెప్పుదును నేను. ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ మనం ఏమి ఆలోచన చేయాలంటే, ఒప్పుకోవడము అనేది ఎక్కడ జరుగుతుంది అంటే మనుష్యుల ఎదుట జరుగుతుంది. మనిషి ఎదుట కాదండి, ఒక అంటే ఒక వ్యక్తి ఎదుట కాదు, ఒక వ్యవస్థ కావచ్చు, ఒక సమూహం కావచ్చు, వారి ఎదుట జరిగేటువంటి కార్యక్రమమే ఒప్పుకోలు. నువ్వు నేను ఒంటరిగా ఉండి ఇద్దరంగా ఉండి నా ఎదుట నువ్వు నీ ఎదుట నేను ఒక మాట చెప్పుకున్నాం, ఒక మాట ప్రకారం నిలబడాలి, ఒక మాటకి ఒప్పుకోవాలనేటువంటిది కాదు. ఇది ఒక వ్యవస్థ లేదా ఒక సమూహం, వారి ఎదుట ఒప్పుకునేటువంటి కార్యక్రమం. ఆ కార్యక్రమం అక్కడ జరగాలి. ఆ సమూహం ఎవరంటే పిలువబడిన వారి యొక్క సమూహము, లోకములో నుంచి దేవుని దగ్గరకు వచ్చిన వారి యొక్క సమూహము, పాపములో నుంచి పరిశుద్ధతలోనికి మారిన వారి యొక్క గుంపు, ఆ యొక్క సమూహమే సంఘము. నా ప్రేమైనటువంటి సహోదర సహోదరులు, మనం ఇక్కడ ఆలోచన చేయాలి, ఒప్పుకునేటువంటి కార్యక్రమము ఎక్కడ జరుగుతుందంటే మనుషుల ఎదుట జరుగుతుంది, లేదా సంఘము ఎదుట జరుగుతుంది. సంఘం ఎదుట ఏం జరుగుతుందంటే, నేను మీతో చెప్పునదేమనగా, నన్ను మనుషుల ఎదుట ఒప్పుకునేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో, నేను మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వాడిని ఒప్పుకొను. ఈ లోకంలో ఆ యొక్క ఒప్పుకోలు కార్యక్రమం జరిగేటప్పుడు ఎవరైతే నన్ను ఒప్పుకుంటారో, నేను కూడా పరలోకమందున్నటువంటి దేవుని సముఖంలో ఉన్నటువంటి దూతల ఎదుట వానిని కూడా ఒప్పుకుంటాను. ఎవరైతే ఈ యొక్క లోకంలో ఉన్నప్పుడు నన్ను ఒప్పుకోరో, నేను పరలోకమన్నటువంటి దేవుని దూతల ఎదుట వారిని నేను ఒప్పుకోను, వారెవరో నాకు తెలియదనే చెబుతాను. ప్రేమైనటువంటి వారలారా, నేను చెప్పేది శ్రద్ధగా ఆలోచించేయండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడేటువంటి మాట, నేను దేవుని కుమారుని, ఎవరైతే నేను దేవుని కుమారుడినని ఎవరైతే ఇక్కడ మనుషుల ఎదుట ఒప్పుకుంటారో లేదా సాక్ష్యమిస్తారో వారినే నేను అక్కడ ఒప్పుకుంటాను. ఎవరైతే సాక్ష్యం ఇవ్వరో, ఎవరైతే ఒప్పుకోరో, నేను వారిని ఒప్పుకోను. ఈ యొక్క కార్యక్రమం, రక్షణ అనేటువంటి కార్యక్రమం ఈ యొక్క లోకంలో ఎవరైతే జరిగిస్తారో వారే పరలోకములో కూడా దీనికి ప్రతిఫలాన్ని పొందుతారు. ఎవరైతే ఈ యొక్క లోకంలో ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగించరో, ఖచ్చితముగా వారు పరలోకములో ప్రతిఫలాన్ని పొందరు, పరలోకములోనికి రావడానికి కూడా అర్హత ఉండదు అనేటువంటి విషయం మనం ఇంతకుముందు చాలా విషయాల్లో చాలా సార్లు నేర్చుకున్నామని మీకు గుర్తు చేస్తూ ఉంటున్నాను. ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ ఒప్పుకోవడం అనేటువంటి కార్యక్రమం లోకములైతే సమయాన్ని బట్టి మారచ్చేమో కానీ, దేవుని ఎదుట, సంఘము ఎదుట, మనుష్యుల ఎదుట దేవుడు సాక్షిగా ఉన్నప్పుడు, ప్రభువు సాక్షిగా ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ సాక్షిగా ఉన్నప్పుడు, దేవదత్తులందరూ చూస్తూ ఉన్నప్పుడు, పరలోకంలో జరిగేటువంటి ఒక గొప్ప సంతోషానికి కారణమైనటువంటి ఈ యొక్క ఒప్పుకునేటువంటి కార్యక్రమం జరిగేటప్పుడు మనస్ఫూర్తిగా మారినటువంటి మనసుతో దాన్ని జరిగించాలి. మనుషులు ఎదుట ఒప్పుకోవడం అంటే ధైర్యం ఉండాలి ఒక మనిషికి. ఒప్పుకోలే కార్యక్రమం జరిగించాలంటే వినుట అనేది లోపల జరుగుతుంది, విశ్వాసం అనేది లోపల జరుగుతుంది, మారు మనసు అనేది లోపల జరుగుతుంది, కానీ వీటన్నింటి యొక్క ప్రతిఫలము క్రియ అందరి ఎదుట ఈ ఒప్పుకోలు అనేటువంటి కార్యక్రమంలో జరుగుతుంది. ఇది అందరికీ కనబడుతూ జరిగేటువంటి కార్యక్రమము. ముందున్నటువంటి మూడు విషయాలు మనసులో జరిగేటువంటి కార్యక్రమాలు కాబట్టి, మనసులో జరిగేటువంటి కార్యక్రమాలు ఒప్పుకోవడము ఇవన్నీ ఈజీ అవుతుందేమో కానీ,
మనస్సు బయట నుంచి వచ్చేసిన తర్వాత ఒప్పుకోవడం అనేటువంటి కార్యక్రమం చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి. ప్రభువారిని ఒప్పుకోవాలంటే ధైర్యం ఉండాలి, పాపాలు ఒప్పుకోవాలంటే ధైర్యం ఉండాలి, పొందినటువంటి మారు మనసు నిలబెట్టుకోవాలంటే ధైర్యం ఉండాలి, ఆ యొక్క విశ్వాసం అలా కొనసాగాలంటే ధైర్యం ఉండాలి. కాబట్టి ఈ యొక్క ఒప్పుకోలు అనేటువంటి కార్యక్రమం జరిగేటప్పుడు మనము ధైర్యముగా అందరి ఎదుట దీనిని చేయాల్సినటువంటి వారమయ్యి ఉంటున్నాము. అయితే తీతు పత్రిక 1:16 మనకు ఒక గొప్ప విషయం ఇక్కడ కనిపిస్తుంది, నేను చెప్తాను చూడండి. ఒకటో అధ్యాయం 1:16 మనం చదివితే, దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులయ్యుండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. ప్రేమైనటువంటి వారలారా, మనం ఇక్కడ ఆలోచన చేస్తే ఒప్పుకునేటువంటి కార్యక్రమము ధైర్యంగా జరగాలని మనం కోరుకున్నాం అందరి ఎదుట, కానీ కొద్దిమంది మేము దేవుని ఎరుగుదమని చెప్పుకుంటారు పైకి, అంటే మనుషుల మెప్పు కొరకు వారు చెప్పుకుంటారు, కానీ వారు అసహ్యులు అవిధేయులు ప్రతి మంచి విషయంలో పనికి మారిన వారు భ్రష్టులైపోయి ఉన్నారు. అయినా అలాంటి వారిని ప్రభు పిలుచుకుంటున్నాడు, అది వారు గుర్తించకుండా వారు నటిస్తూ ఉంటున్నారు, అంటే ఆయనను మేము ఎరగలేదంటున్నారు. వారు పొందుకున్నటువంటి మారు మనసు కరెక్ట్ అయినది కాదు, వారి యొక్క ఆలోచన విధానం కరెక్ట్ అయినటువంటిది కాదు. అప్పటి వరకు వారిని వినినది విశ్వాసము, ఆ యొక్క మారు మనసు, ఇవేవి అతన్ని కదిలించలేకపోయాయి. కానీ పైకేం చెప్తున్నారు, మేము ఆయన ఎరుగుదమని చెప్పుకుంటున్నారు, కానీ వారి క్రియలు బట్టి చూస్తే వారు ఆయనను ఎరగకున్నట్టుగా ఉన్నారు. ఇలాంటి వారు ఒప్పుకోకూడదండి ప్రభువారిని. ఎందుకంటే నువ్వు ఎరుగుదమంటే ముందు జరిగినటువంటి 3 కార్యక్రమాలు ఖచ్చితంగా జరుగుండాలి. నటనతో వద్దు, నటించడానికి ఇది లోకం కాదు, లోకంలో జరిగేటువంటి విషయం కాదు, లోకం కోసం జరిగేటువంటి విషయం కాదు, లోక ఆశల కొరకు పోరాడేటువంటి విషయం కాదు. నువ్వు నటిస్తూ ముందుకు వెళ్ళడానికి ఇది ఆత్మీయ స్థితికి సంబంధించినటువంటి కార్యక్రమము, రక్షణ పొందుకోవడానికి సంబంధించినటువంటి కార్యక్రమము, జీవగ్రంథంలో నీ పేరు లిఖించబడడానికి జరిగేటువంటి ఒక కార్యక్రమము, నీ యొక్క మరణము తర్వాత, తీర్పు తరువాత దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఇష్టానుసారంగా బ్రతికితే ఎంతకాలము, 100,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,
కార్యక్రమం జరిగించేటప్పుడు నటనతో కూడినదిగా ఉన్నట్టుగా ఉండకూడదు. నీ యొక్క మారు మనసు మనస్ఫూర్తిగా జరుగుండాలి, లేఖనానుసారముగా జరుగుండాలి. అప్పుడే నువ్వు దేవుడిని దేవుని కుమారుడిని ఎరిగినే వాడివై ఉంటావు తప్ప నటించడం కోసం నువ్వు ఎరిగినానని చెప్పుకుంటే అది రక్షణ కిందకు రాదు, నువ్వు భ్రష్టుడు అయిపోతావు. ఇలా చేసినా కూడా ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపము ఆలోచి జీతము మరణము. ఇవన్నీ ఆజ్ఞ ప్రకారం జరుగుతున్న లేఖనానుసారంగా వీటిని నువ్వు ఎప్పుడైతే తిరస్కరిస్తావో అప్పుడు ఆజ్ఞను అతిక్రమించిన వాడు అవుతావు. ఆ తరువాత దాని ప్రతిఫలం మరణం అవుతుంది. కాబట్టి నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుని జనంగమా, నా ప్రియ సంగమా, మనము ఒప్పుకోలేనటువంటి కార్యక్రమము అన్నీ ఎరిగి చేయాలి తప్ప నటిస్తూ ఎరుగుదము అన్నట్టుగా ఉండి ఎరగము అన్నట్టుగా మనం ఎప్పుడు ఉండకూడదు అనేటువంటి విషయాన్ని సమయం ముందు నేను మీకు గుర్తు చేస్తూ ఉంటున్నాను. మరొక విషయాన్ని మనం ఆలోచించేద్దాం. రక్షణ విషయంలో ఒప్పుకోవడం అనేది ఒక గొప్ప క్రియ, ఇది ప్రముఖమైనది కూడా. ఎందుకంటే ఈ యొక్క గొప్ప కార్యక్రమం అనేది జరిగి మనము దేవుని సన్నిధిలో ఆయనకి ఇష్టమైనటువంటి వారిగా ఉంటామే తప్ప ఇది జరగకుండా, అంటే ఈ ప్రాముఖ్యమైనటువంటి ఈ గొప్ప క్రియ లేదా ఈ ఒప్పుకూనుట అనేటువంటి గొప్ప కార్యక్రమం యొక్క లోకంలో జరగకుండా మనము దేవునికి ఇష్టమైనటువంటి వారుగా ఉండలేము, రక్షణ అనేది మనము పొందుకోలేము. అందుకే ఒప్పుకొనుట అనేటువంటి విషయాన్ని కూర్చొని నేను ఒక వచనం మీకు చదువుతున్నా, చూడండి. రోమిలకు రాసినటువంటి పత్రిక ఇదే ఈ యొక్క పాఠానికి మూల వచనం అన్నమాట.
రోమిలికి రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నా చూడండి. 8వ వచనం, అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యుద్ధను, నీ నోటను, నీ హృదయంలోనూ ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. 9వ వచనం చూడండి, అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని. ఏమనండి? యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని. ఇదేనండి మనం ఒప్పుకోవలసినటువంటి కార్యక్రమము. అందరి ఎదుట, సంఘము ఎదుట, సమూహము ఎదుట ఒప్పుకోవాల్సినటువంటి కార్యక్రమము. ఈ కార్యక్రమం జరిగితేనే పరలోకములో దేవుని ఎదుట, దేవుని దూతల ఎదుట సంతోషం అనేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. చూడండి కంటిన్యూషన్, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయం ముందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఎలయనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. నా ప్రియమైనటువంటి నా సహోదరులారా, నా సహోదరులారా, ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారి ద్వారా దేవుడు మనకు తెలియజేసినటువంటి విషయము మనము ఆలోచన చేస్తే ఇది చాలా గొప్ప కార్యక్రమము. అదే ఇప్పుడు మనం చదువుకున్నాం. ఒక వ్యక్తి రక్షణ అనేటువంటి కార్యక్రమంలో ఉన్నప్పుడు, మారు మనసు పొందిన తర్వాత అతను ఒప్పుకోవాల్సింది ఏంటంటే యేసు క్రీస్తే నిజమైనటువంటి ప్రభువు, యేసే ప్రభువు అని నోటితో అందరి ఎదుట ఒప్పుకోవాలి. అంత మాత్రమే కాకుండా పరలోకం ఉన్నటువంటి దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని మనం రక్షణ పొందుకున్న వాళ్ళం ఆలోచన చేస్తాం కదా, యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయి 3వ దినాన్ని తిరిగి లేపబడ్డాడని. ఈ యొక్క విషయాన్ని మనం ఆల్రెడీ అంగీకరించేశాం. కానీ రక్షణ పొందుకోబోయేటువంటి వ్యక్తి ఈ యొక్క విషయాన్ని కూడా హృదయంలో విశ్వసించాలి. ఏమని విశ్వసించాలంటే, దేవుడు మృతులలో నుండి యేసుక్రీస్తు ప్రభు వారిని లేపాడు, యేసుక్రీస్తు ప్రభు వారు లేచారు, ఈయన గొప్ప దేవుని కుమారుడు, ఈయన నా రక్షకుడు, నేను ఈయన నమ్ముకుంటే నాకు రక్షణ వస్తుంది, నా దేవుడుగా పైన నా తండ్రిని నేను విశ్వసిస్తే నాకు ఆయన పరలోకాన్ని దయచేస్తాడు అనేటువంటి విషయాన్ని విశ్వసిస్తే నీవు రక్షింపబడదువు. ఈ యొక్క కార్యక్రమం జరగాలి ఒక వ్యక్తి రక్షింపబడడానికి. తర్వాత చూడండి, ఎలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసిస్తాడు. నేను ముందుగానే మీకు చెప్పాను, వినుట, విశ్వాసము, మారు మనసు అనేటువంటి కార్యక్రమాలు హృదయములో జరుగుతాయి. ఇవి నీతి కలగడానికి లేదా మార్పు పొందడానికి ఇవి హృదయములో జరుగుతాయి. ఇవి ఎవ్వరికి తెలియదు, కానీ ఆ యొక్క కార్యక్రమంలో పాలి భాగస్వామైన నీకు మాత్రమే తెలుసు, రక్షణ పొందుకోబోతున్నటువంటి నీకు మాత్రమే తెలుసు ఈ 3 కార్యక్రమాలు. ఇవన్నీ నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసిస్తాడు. కానీ రక్షణ కలగాలంటే నోటుతో ఒప్పుకోవాలి. ఏం చేయాలి? నోటుతో ఒప్పుకోవాలి. నోటుతో ఒప్పుకోకుండా ఒక వ్యక్తికి రక్షణ రాదు. యేసే ప్రభువు అని ఒప్పుకోకుండా రక్షణ రాదు. యేసే ప్రభువు అని సంఘము ఎదుట చెప్పకుండా ఒక వ్యక్తికి రక్షణ రాదు. యేసే ప్రభు అని నేను విశ్వసిస్తున్నానని ఒక వ్యక్తి అనేక మంది ఎదుట సాక్ష్యం ఇవ్వకుండా అతనికి రక్షణ రాదు. యేసు ప్రభువే నా రక్షకుడు, నేను ఆయన్ని అంగీకరిస్తున్నానని చెప్పకుండా సంఘము ఎదుట అతనికి రక్షణ రాదు. ఒక వ్యక్తి యేసే ప్రభు అని విశ్వసించి ఆ తరువాత ఆ విశ్వసించిన దానిని బట్టి ఆయన ఒప్పుకున్నట్టు ఒప్పుకోని బట్టి జీవించకపోతే ఆ రక్షణలో అతను కొనసాగలేడు. నా ప్రియమైనటువంటి నా సహోదరుడా, నా సహోదరి, మనము ఎదురని ఆలోచించేద్దాం. మనం పొందుకున్నటువంటి ఆ యొక్క రక్షణలో భాగమైనటువంటి ఒప్పుకోలేనటువంటి కార్యక్రమాన్ని మనం జరిగించాం కదా, ఆ యొక్క ఒప్పుకున్నటువంటి ఒప్పుకోలుకి తగినట్లుగా మనం నడుచుకుంటున్నామా లేదా ఈనాడు మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. మనకు మనం క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి. మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అర్థం ఎదురు చేరి ప్రశ్నించుకుంటావా,
లేదా పరిశుద్ధ గ్రంథం ఎదుట చేర ప్రశ్నించుకుంటావా? అది నీ ఇష్టం, కానీ మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఆలోచన చేద్దాం ప్రేమైనటువంటి వారులారా, ఆయన యందు విశ్వాసం ఉంచి వాడెవడనో సిగ్గుపడడని లేఖనము చెప్పుతున్నది. ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాలు చేయడానికి ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో ఆ యొక్క వ్యక్తిని దేవుడు సిగ్గుపరచనీయడు. అంత గొప్పగా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడనేటువంటి విషయము ఈ సమయం మందు మీకు గ్రంథం నుంచి నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రభు వారు ఇక్కడ మనకు స్పష్టంగా చెప్పేది ఏంటంటే, మనం ఈ చదివినటువంటి ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనము బహిరంగంగా అందరి ఎదుట ఒప్పుకోవాలి. ఎక్కడ? బహిరంగంగా అందరి ఎదుట మనం ఒప్పుకోవాలి. ఆ ఒప్పుకున్న ఒప్పుకోలను బట్టి మనకు రక్షణ అనేటువంటిది పొందుకోవడానికి బాప్తిస్మము అనేటువంటి కార్యక్రమము ఇవ్వడం జరుగుతుంది. ప్రేమైనటువంటి వారలారా, ఆ యొక్క కార్యక్రమం జరగడానికే మనం ఈ ఒప్పుకోనటువంటి కార్యక్రమాన్ని మనం జరిగిస్తాము. ఈ ఒప్పుకోనటువంటి కార్యక్రమం జరగకుండా తదుపరి ఇంకొక మెట్టు ఎక్కడానికి మనకు అవకాశం ఉండదు. మెట్టు అంటే లోకంలో మెట్టు అనుకుంటున్నావేమో, దేవుని దగ్గరకు రావడానికి, దేవుని కుమారుడవు కుమార్తెవు అవ్వడానికి నీకు ముందుకు అడుగు వేయలేవు అనేటువంటి విషయాన్ని ఈ సమయం మందు నేను మీకు గుర్తు చేస్తుంటున్నాను. నా ప్రేమైనటువంటి వారలారా, మనం పరిశుద్ధ గ్రంథంలో మనం ఆలోచన చేస్తే ఈ రీతిగా ఒప్పుకునేటువంటి సందర్భాలున్నాయా, ఒప్పుకునేటువంటి వారున్నారా అని ఆలోచన చేస్తే ఉన్నారండి పరిశుద్ధ గ్రంథం. మనం ఒక వ్యక్తిని పరిశుద్ధ గ్రంథం నుంచి మనం చూస్తే నేను మీకు చదువుతాం చూడండి. అపొస్తల కార్యాలు 8వ అధ్యాయంలోకి వెళ్తే మనకు ఒక గొప్ప వ్యక్తి అక్కడ కనిపిస్తాడు మనకు. అపొస్తల కార్యాలు 8వ అధ్యాయం 30 నేను చెప్తాను చూడండి. ముప్పై ఆరో వచనం కాదు కానీ మనం పైనుంచి 26వ వచనం చదువుకుంటూ వస్తే ఇక్కడ విషయాలు మనకు తెలియపరచబడతాయి. ఆ యొక్క విషయాలు ఏంటంటే, ప్రభు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకపు అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చియుండెను. తరువాత 29వ వచనం, అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నువ్వు రథము దగ్గరకు పోయి దానిని కలుసుకోనమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుపోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుతుండగా నీ విని నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగుగా అతడు ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే ఎలాగో గ్రహింపగలను చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. అతడు లేఖన మందు చదువుతున్న భాగమేదనగా ఆయన గొర్రెవలే వదకు తేబడెను. బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగ మౌనంగా ఉండను అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానమును ఎవరు వివరించరు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. అప్పుడు నపుంసకుడు, ప్రవక్త ఎవని గూర్చి ఇలాగో చెప్పుచున్నాడు? తన్ను గూర్చియ వేరొకను గూర్చియ దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పును అడిగను. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఈ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్తను ప్రకటించెను. తరువాత వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథం నిలుపుమని ఆజ్ఞాపించను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్ళలోనికి దిగిరి అతడు ఫిలిప్పు అతనికి బాప్తిసం ఇచ్చెను. ప్రియమైనటువంటి వారలారా, ఈ యొక్క ఒప్పుకోలు అనేటువంటి కార్యక్రమము పరిశుద్ధ గ్రంథంలో ఇదిగో మనం ఇక్కడ ఆలోచన చేయొచ్చు. ఎవరైనంటే ఇథియోపియుల రాణి అయినటువంటి కందాకే అనేటువంటి ఆమె కింద మంత్రి మరియు ఆమె ధనాగారం అంతటి అంటే ఆ యొక్క డబ్బు అంతటి మీద అధికారి అయినటువంటి నపుంసకుడు ఇతను యెరూషలేముకు వెళ్తూ ఉన్నాడు ఆరాధన చేయడానికి. దేవుని ఆత్మ ఇక్కడ ఫిలిప్తో మాట్లాడి వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళు,
అతను కలుసుకో, అతను మాట్లాడు, అతనికి వాక్యాన్ని ప్రకటించు, సువార్తను తెలియజేయి, ఆ తర్వాత అతను రక్షణలోకి నడిపించు అన్నప్పుడు, ఇప్పుడు మనం 26వ వచనం నుంచి మనం కంటిన్యూగా చదువుకుంటూ వచ్చాం. దాదాపు 38 వచనాల వరకు చదువుకుంటూ వచ్చాం. ఇవన్నీ అందులో జరిగినటువంటి కార్యక్రమాలు. ఇక్కడ అతను చదువుకుంటూ వస్తున్నాడు ధర్మశాస్త్ర గ్రంథాన్ని. నువ్వు ఏం చదువుతున్నావు అని అడిగినప్పుడు, నాకు తెలియదు, నాకెవరన్నా చెప్తేనే కదా నాకు తెలుస్తుంది అన్నప్పుడు, అప్పుడు ఫిలిప్పు అతనికి యేసుక్రీస్తు ప్రభు వారు కూర్చున్నటువంటి సువార్తను విశదముగా తెలియజేశాను. అంటే ప్రారంభం నుంచి చివరి వరకు మొత్తం విషయాలు అతనికి తెలియజేశాడు. ప్రారంభం నుంచి అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణము, సమాధి, పునరుత్థాన కార్యక్రమాలను, వాటికి సంబంధించినటువంటి విషయాలను, వాటి యొక్క ప్రాముఖ్యతను, అందులో నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలను వీటన్నింటినీ ఫిలిప్పు నపుంసకుడికి తెలియజేసిన తర్వాత, ఆ సమయంలో నపుంసకుడు వాక్యాన్ని విన్నాడు, ఆయన చెప్పిన దాన్ని బట్టి విశ్వసించాడు, ఆ తర్వాత అతని యొక్క మనసులో మార్పు కలిగింది, అప్పుడు యేసుక్రీస్తే ప్రభు అని నోటితో ఒప్పుకొని అతను రక్షణ పొందుకున్నాడు. అప్పుడు ఇగో నీళ్ళు ఇక్కడ బాప్తిస్మిడని నాకేం ఆటంకం అని అన్నప్పుడు, వెంటనే ఫిలిప్పు అతని ఇద్దరు బండిలో నుంచి దిగి ఆ నెలలోనికి వెళ్ళి అతనికి బాప్తిసం ఇచ్చాడు ఫిలిప్పు గారు. నా ప్రియమైనటువంటి వార్లారా, ఇలాంటి కార్యక్రమాలు పరిశుద్ధ గ్రంథంలో జరుగుతున్నాయి, లిఖించి ఉంది, ఇంతకుముందు ఈ విషయాలు జరిగాయని చెప్పడానికి ఇది రుజువు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కోటాను కోట్ల మంది రక్షణలోనికి వస్తున్న ప్రతి ఒక్కరూ ఇదే రీతిగా యేసుక్రీస్తే ప్రభు అని వారి నోటుతో ఒప్పుకొని వారి యొక్క హృదయంలో విశ్వసించి బాప్తిస్మం అనేటువంటి కార్యక్రమాన్ని పొందుకుంటున్నారు. ఇవి జరగకుండా ఎప్పుడు కూడా ఎవ్వరికి కూడా ఎక్కడ కూడా రక్షణ అనేది రాలేదు. వేరొక మార్గాన్ని దేవుడు వారికి ఇవ్వలేదు. అయితే ఈనాడు లోకంలో ఉన్నటువంటి వింత పోకడ మనం ఆలోచించేస్తే, అసలు విశ్వసించడానికి ఆ యొక్క వయస్సు స్థితి లేనటువంటి వారు కూడా బాప్తిస్మం ఇస్తున్నారు. విశ్వసించాలి అంటే మంచి చెడులను వివేచించగలిగేటువంటి జ్ఞానము కావాలి. అసలు మంచి ఏంటో చెడు ఏంటో కూడా తెలియనటువంటి వారికి బాప్తిస్మం ఇచ్చేస్తున్నారు. పుట్టిన పిల్లలకి బాప్తిస్మం ఇచ్చేస్తున్నారు. యవ్వనస్తులు కాని వారికి బాప్తిస్మం ఇచ్చేస్తున్నారు. అసలు ఈ యొక్క కార్యక్రమాలన్నింటి కూర్చున్నటువంటి విషయాలు వారికి చెప్పకుండానే బాప్తిస్మం ఇచ్చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువు యొక్క మరణము, సమాధి, పునరుత్థాన కార్యక్రమాలు, సంఘమును కూర్చున్నటువంటి విషయాలు, సంఘం యొక్క ప్రాముఖ్యత, ప్రభువారి ఎందుకు యొక్క లోకానికి వచ్చారు, మరలా ఎందుకు వెళ్ళారు, మరలా త్వరలో తిరిగి ఎందుకు రాబోతున్నారు, ఈ విషయాలు ఏవి చెప్పకుండా, ఆయన మరణం యొక్క ప్రాముఖ్యత చెప్పకుండా, ఆయన పునరుత్థానుడైనటువంటి శక్తిమంతులను చెప్పకుండా, మరణాన్ని జయించలేసినటువంటి యేసుక్రీస్తు ప్రభువు గొప్పదని చెప్పకుండా అందరూ చాలా సింపుల్ గా బాప్తిస్మం ఇచ్చేస్తున్నారు. ఇవన్నీ లేఖనాలకి వ్యతిరేకమైనటువంటి క్రియలు. అసలు ఒప్పుకోలేని జరగకుండా బాప్తిస్మం ఇచ్చేస్తున్నారు. చిన్నపిల్లలు ఏం ఒప్పుకుంటారండి, వారికి బాప్తిస్మం ఇచ్చేస్తున్నారు, జెండా కింద దూర్చి బాప్తిస్మం ఇచ్చేస్తున్నారు. రకరకాలైనటువంటి కార్యక్రమం ద్వారా రక్షణలోనికి నడిపిస్తారని అనుకుంటున్నారు, కానీ గ్రంథానికి గ్రంథం ప్రకారము వాళ్ళు చేయట్లేదు అనేటువంటి విషయాలు వాళ్ళు ఆలోచించేయట్లేదు. ప్రేమైనటువంటి వాళ్ళారా, ఆ రీతిగా ఎవరు చేసినా అది లేఖనానుసారము కాదు, దేవుడు అనుగ్రహించినటువంటి శిక్షకు వాళ్ళ పాత్రులు. అలాంటి వారిని కూడా మనం మార్చడానికి ప్రయత్నం చేయాలి. మన యొక్క లెసన్లోనికి మనం వచ్చేద్దాం. మరలా ఈ రీతిగా ఒప్పుకున్నటువంటి విషయాల్ని ఇంకెవరైనా ఉన్నారా అని మనం ఆలోచించేస్తే, బాప్తిసం ద్వారా కాదు కానీ, అంటే రక్షణ పొందుకున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో కాకుండా నార్మల్గా మనం ఆలోచించేస్తే, యేసుక్రీస్తు వారిని ప్రభువు, ఆయన దేవుని కుమారుడు అని ఒప్పుకున్నటువంటి వ్యక్తి పేతురు గారిని మనం చూడొచ్చు. మత్తయి సువార్తలో 16:16 మనం చూస్తే ఇక్కడ జరిగినటువంటి సంభాషణ, ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమము అందరికీ తెలిసినటువంటిదే. నేను ఎవరు, యేసుక్రీస్తు ప్రభు అని శిష్యులు అడుగుతున్నారు, నేను ఎవరు. ఆ సందర్భంలో ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తున్నారు. కొందరు ఏమంటున్నారు, బాప్తిస్మం ఇచ్చి యోహాను అంటున్నారు, కొద్దిమంది ఏలీ అంటున్నారు, కొద్దిమంది యిర్మీ అంటున్నారు, కొద్దిమంది ప్రవక్త అంటున్నారు, కొద్దిమంది ఇంకొకరు అంటానే ఉన్నారు. అప్పుడు ప్రభు ఏమంటున్నాడు, మీరైతే నేను ఎవరని చెప్పుకుంటున్నారని వాళ్ళు అడిగినప్పుడు, అందుకు పేతురు, నీవు సజీవుడు ఒక దేవుని కుమారుడు అయిన క్రీస్తువి. విశ్వసించేటప్పుడు మనం మాట్లాడే మాటల్లో ఇది ఒకటి,
యేసే ప్రభువు, యేసే నా రక్షకుడు, యేసు దేవుని కుమారుడు. ఇక్కడ పేతురు గారు కూడా ఈయనని యేసు దేవుని కుమారుడని ఒప్పుకున్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడొచ్చు. మరొక విషయాన్ని మనం నేను మీకు గుర్తు చేస్తాను. సిలువ మీద ఉన్నటువంటి దొంగ, ఈ దొంగ సరే ఒకసారి చూద్దాం. లోకా సువార్త ఇరవై మూడవ అధ్యాయం ముప్పై తొమ్మిది వచ్చిన చూడండి. ప్రలయాదీపడ నేస్తుల ఒకడు ఆయనను దూషించుడు, నీవు క్రీస్తువు కదా, నీవు నిన్ను రక్షించుకునుము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండో వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమో చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు దేవుని రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనమని చెప్పాను. దేవుని రాజ్యంలోనికి వచ్చినప్పుడు, దేవుని రాజ్యంతో వచ్చినప్పుడు అంటే నువ్వు దేవుని కుమారుడు అని విశ్వసిస్తేనే అది జరుగుతుంది. అక్కడ సిలువ మీద ఉన్న దొంగ కూడా ఆయన విశ్వసించాడు దేవుని కుమారుడని. ప్రేమైనటువంటి వారలారా, ఈనాడు రక్షణ పొందుకున్నటువంటి మనమందరం కూడా దేవుని కుమారుడు ఆయనని, ఆయనే ప్రభు అని, ఆయనే మన రక్షకుడని మనం నోటితో ఒప్పుకోవాల్సినటువంటి అవసరత ఉంది. ఎందుకంటే యేసు ఆజ్ఞ ఇచ్చాడు, యేసుక్రీస్తు ప్రభువారు ఆజ్ఞ ఇచ్చారు కాబట్టి, హృదయంలోని విశ్వాసము బయటపడాలి కాబట్టి, ఇది ధైర్యమైనటువంటి సాక్ష్యం కాబట్టి, ఒక మనిషి లోకములో నుంచి దేవునిలోనికి మారేటువంటి, తిరిగేటువంటి ఒక గొప్ప క్రియ కాబట్టి. ఇంకా మనం ఆలోచించేస్తే, ఒప్పుకున్నటువంటి విషయంలో ఒప్పుకున్నాము అన్నట్టుగా ఉండి ఒప్పుకొని మనుషులు కూడా ఉన్నట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో ఆలోచించవచ్చు. ప్రేమైనటువంటి వారలారా, కొద్దిమంది శాస్త్రులు, కొద్దిమంది పరిశీలు, కొద్దిమంది నాయకులు, కొద్దిమంది యాజకులు, ఆయన వెంట ఉన్నటువంటి వారిలో కొద్దిమంది ప్రజలు, వీరందరూ కూడా ఆయనను విశ్వసించలేదు. విశ్వసించి రక్షణ పొందుకున్నటువంటి వారు ఉన్నారు, అసలు విశ్వాసమే వచ్చిన వారు కూడా ఉన్నారు. వారిలో ఉన్నటువంటి వారిని గురించే ఇప్పుడు మనం మాట్లాడింది. వారు ఎవరు అంటే నాయకులు, ఆయన కూడా అండి, యోధా గారు కూడా, అన్నీ తెలుసు కూడా రక్షణ పొందుకోలేక అతను పోయి ఉరి పెట్టుకున్నాడు సాతానికి లోబడి. కానీ మనం ఏం చేయాలి? వీరిలాగా కాకుండా మనము, నేను మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తాను, చివరికి వచ్చేసరి అసలు చివరికి మనం ఒప్పుకోవడం అనేది ఒక పరిశీలన కాకుండా నిజమైనటువంటి వ్యక్తి ఒప్పుకుంటే ఎలా ఉంటుంది? తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక ఆరవ అధ్యాయం పన్నెండవ వచనం చదువుతా చూడండి. సరే పన్నెండు కాదు, పదకొండు నుంచి చదువుకుందాం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము, నిత్య జీవమును చేపట్టము. దానిని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటివి. ప్రేమైనటువంటి వారలారా, మనం ఇక్కడ ఆలోచించేస్తే మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటివి, ఎందుకు మంచి ఒప్పుకోలు ఒప్పుకున్నావు అని మనం ఆలోచించేస్తే, విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాటం పోరాడడానికి, నిత్య జీవమును మనం పొందుకోవడానికి అనేక మంది సాక్షులు ఎదుట మనము మంచి ఒప్పుకోలు ఒప్పుకున్నాం. ఇదిగో ఈ సమయమందు ఇక్కడ చెప్పబడినటువంటి ఈ యొక్క మాట
రేపటి దినాన దేవుడు లేదా క్రీస్తు ప్రభు వారు మనతో చెప్పాలి, నువ్వు ఒప్పుకున్నటువంటి ఒప్పుకోలు చాలా గొప్పది, మంచి ఒప్పుకోలు ఒప్పుకున్నావు. ఎందుకు నువ్వు ఒప్పుకున్నావు మంచి ఒప్పుకోలంటే, నిత్య జీవాన్ని పొందుకోవడానికి, విశ్వాస సంబంధమైనటువంటి జీవితాన్ని పొందుకోవడానికి, లేదా విశ్వాస సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించడానికి నువ్వు మంచి ఒప్పుకోలు ఒప్పుకున్నావు. ఏమిటయ్యా ఒప్పుకోలంటే, యేసే ప్రభువని, యేసే రాజని, యేసే రక్షకుడని, యేసే దేవుని కుమారుడని. ఆ ఒప్పుకోలు మనం ఒప్పుకున్నాం కాబట్టి దేవుడు మనతో, నువ్వు మంచి పోరాటం పోరాడావు, నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన దాసుడా అన్నట్టుగా, మంచి వ్యక్తివి నువ్వు అని నిన్ను నన్ను పేరు పెట్టి పిలిచేటువంటి భక్తిపరమైన జీవితం మనలో ఉండాలని నేను మీకు కోరుకుంటూ ఉంటున్నాను, నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. చివరిగా ఒక వాక్యాన్ని చదివి నేను ముగిచేస్తాను. ఆ తర్వాత వచ్చే వారం వేరొక విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇది మనందరికీ తెలిసినటువంటి విషయమే, నేను చివరిగా చదువు ముగించాలనుకున్నది. మత్తయి సువార్తలోనికి మనం వెళ్తే ఏడవ అధ్యాయం 21వ వచనమండి. ప్రభువా ప్రభువాలని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోకములో ప్రవేశించును. ప్రేమైనటువంటి వారలారా, మనము ఇలా నామకార్థమైనటువంటి క్రైస్తవులుగా ఉంటున్నామా, లేదా దేవుని చిత్తానుసారమైనట్టుగా ఆయనకు నచ్చినటువంటి భక్తి పరులుగా జీవిస్తున్నటువంటి విషయాన్ని ఆలోచించాలి. కొద్దిమంది ఉన్నారు, వారు పైకి ప్రభువా ప్రభువా అని పిలుస్తారు, వారు వినేది పైకి నటనే, వారికి కలిగినటువంటి విశ్వాసము నటనే, వారి మనసులో మారు మనసు పొందిందని చెప్పడము నటనే, వారు పైకి మాత్రమే ప్రభువా ప్రభువా ప్రభువా ప్రభువా ప్రభువా ప్రభువా అని పిలుస్తూ ఉంటారు. అయితే అది నిజమైనటువంటి మార్పు కాదు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతి ఒక్కడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ పరలోకమందున్నటువంటి నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. ఎవరైతే లేఖనానుసారంగా రక్షణ పొందుకుంటారో వారికే పరలోకం ఉంటుంది, కానీ లేఖనానుసారంగా రక్షణ పొందుకోకుండా ఉన్నటువంటి వారికి, నటిస్తూ ఉన్నటువంటి వారికి, నటించినట్టుగా జీవించేటటువంటి వారికి, మనుషుల మెప్పు కోసం జీవించేటటువంటి వారికి రక్షణ దొరకదు, దాని తర్వాత పరలోకము దొరకదు. వారు దేవుడు అనుగ్రహించినటువంటి మహిమను పొందలేరు, కానీ శిక్షణ పొందుతారు. ప్రియమైనటువంటి నా సహోదరుడా, నా సహోదరి, మనము ఈ యొక్క లోకంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించి ఆయన కుమారుడిని మన కొరకు పంపించి మనమందరం ఆయన ఎదుట పరిశుద్ధులుగా నిష్కలంకులుగా ఉండాలని ఆలోచన చేసి గొప్ప ప్రణాళికను మనం ముందుంచాడు. ఆ యొక్క ప్రణాళికలో మనం ఆయన ఏదైతే మన నుంచి ఆశించాడో, మనం ఏ రీతిగా జీవించాలని, ఏ రీతిగా ఎదగాలని కోరుకున్నాడో ఆ రీతిగా ఎదుగుతూ లేఖనానుసారంగానే బ్రతకాలి తప్ప ఆయన యొక్క ఉగ్రతకు పాలయ్యే వారిగా మనం ఉండకూడదని మీకు తెలియజేస్తుంటున్నాను. మన యొక్క పాఠం అయిపోయింది. ఈ దినాన మనం ఇందులో నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే, మనము ఒప్పుకున్నటువంటి కార్యక్రమము మనుషులు ఎదుట జరుగుతుంది. ఇది పూర్తిగా ఒక మనిషి మారు మనసు పొందితేనే జరుగుతుంది తప్ప, మారు మనసు అనేది పొందకపోతే ఎప్పటికీ కూడా ఇది జరగదు. ఇది ధైర్యంతో చేసినటువంటి ఒక కార్యక్రమము, విశ్వాసంతో చేసినటువంటి ఒక కార్యక్రమము. హృదయంలో విశ్వసించి నోటుతో ఒప్పుకుంటేనే తప్ప రక్షణ అనేది రాదు అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేశాను. దీనికి ఉదాహరణగా ఐథియోపియుడైనటువంటి నపుంసకుడైనటువంటి అధికారం కూర్చున్నటువంటి విషయాలు మనం నేర్చుకున్నాం. ఆ తరువాత అనేక మంది ఉన్నారు, వారు శాస్త్రులు, పరిసయులు, కొందరు నాయకులు, ఆఖరికి యువత, వీరందరూ కూడా ఆయనను విశ్వసించలేదు, ఆయన్ని ఒప్పుకోలేదు. చివరికి ప్రభువా ప్రభువుని పిలిచే ప్రతి ఒక్కరు పరలోక రాజ్యంలో రారు అని క్లియర్గా కరాఖండ్గా గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. ఈ విషయాలన్నీ నేర్చుకున్నాం. ఇప్పటి వరకు చాలా చక్కగా ఓపికతో, సహనముతో దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకునే విషయంలో మీరందరూ భక్తి కలిగి ఉన్నందుకు మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనందరిని భక్తిని, మనందరి భక్తిని, మన యొక్క విశ్వాసాన్ని ఈ విధంగానే పెంచాలని కోరుకుంటూ ఉంటున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి రేపటి వారాన బాప్తిస్మము

0: All right, Wanda Namalu, good evening to everyone, and good morning from here.
1: Okay, andariki vandanalandi. Ee roju mi andariki kuda subha sayantramulo telijestu unnanu. Alage America lo ee roju ippudu udayam poddanatham morning samayam kabatti mi ayana good morning cheptu unnadu. Manandariki kuda good evening cheptunnadu. Okay.
0: All right, so we are continuing with the second part of our lesson today, Basics in Belief about Baptism, and we started yesterday or last week about common objections.
1: Yeah, we forgot to pray.
0: Okay, yeah, we will. I was just introducing, so just...
1: Okay, right, okay. బాప్తిజం కూర్చున్నటువంటి విషయాలలో కొన్ని ప్రశ్నలను గురించి మనం నేర్చుకుని ఉన్నాము. ఓకే,
0: ఆల్ రైట్, సో లెట్స్ ప్రే అండ్ విల్ గెట్ స్టార్టెడ్.
1: ఓకే, ప్రార్థన చేసుకొని ఒక తరగతిని మనం ప్రారంభించుకుందాము. ప్రార్థించుకుందామా? అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థించుకుందాము, తరగతిని ప్రారంభించుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రికాల సమయంలో కృతజ్ఞతా స్తుతులు చెల్లించుకుంటున్నాము మా తండ్రి. మీ తరగతిని మేము ప్రారంభించుకున్నటకు మాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి మీకు కృతజ్ఞతా స్తుతులు మా తండ్రి. ఈ సమయంలో మేము నేర్చుకుని పోచున్నగా మా తండ్రి, కావలసినటువంటి మంచి జ్ఞానమును మీ దాసుల ద్వారా మాకు అందించండి. వినడానికి మంచి యోగ ఓపికను, దీర్ఘతను, వివేచనను మాకు అందించమని కోరుకుంటున్నాము అయ్యా. వినడానికి మీ బిడ్డలను ప్రతి ఒక్కరిని కూడా తరచుగా మా తండ్రి రావడానికి వారికి కూడా మంచి మనసును దయచేసి ఈ తరగతిలో వాళ్ళను కూడా పాల్గొన్నట్టు సహాయం దయచేయమని వేటాడుకుంటూ సమస్తమును మీ పేరిట మిమ్మల్ని అడుగుచు ఈ విన్నపములన్నీ కూడా మా ప్రభు యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటూ బ్రతిమలాడుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్.
0: We're going to begin today with point number 4. Remember, we are looking at objections to baptism.
1: చూడండి, మనం ఇప్పుడు నాలుగవ ప్రశ్నలో మనం ఉంటున్నాము. బాప్తిజం కూర్చున్నటువంటి ప్రశ్నలలో, ఆ బాప్తిజం కూర్చున్నటువంటి ఆ సందేహాలలో నాలుగో నెంబర్లో మనం అందరం కూడా ఉంటూ ఉన్నాం. ఓకే,
0: అండ్ వన్ అబ్జెక్షన్ ఇస్ దట్ ది అపోస్టిల్స్ వర్ నాట్ బాప్టైజ్డ్.
1: చూడండి, అగైన్ బ్రదర్.
0: Right, yeah, one of the objections was that the apostles themselves were not baptized.
1: చూడండి, కొంతమంది ఏమని అనుకుంటున్నారు అంటే, అందరు కూర్చోండి, డిస్టర్బ్ చేయొద్దండి. మీరు ఇంకా వాక్యం వినడానికి వీరండి, సమ్ డిస్టర్బెన్స్, దే ఆర్ టాకింగ్ టు ఈచ్ అదర్, సమ్ సౌండ్ ఈస్ కమింగ్ టు కాంట్ హియర్. చూడండి, బాప్తిజం కూర్చున్నటువంటి ప్రశ్నలు మనం ఈ రోజు నేర్చుకుని పోతున్నాము. గత వారంలో మూడు ప్రశ్నలు చూశాము, ఈ రోజు నాలుగో ప్రశ్న నుండి మనం చూస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఆ నాలుగో ప్రశ్న ఏమిటై ఉన్నదంటే, అపోస్తలులు బాప్తిజము ఇవ్వలేదు కదా, మా అపోస్తలు బాప్తిజం తీసుకోలేదు కదా అని కొంతమంది అనుకుంటూ ఉన్నారు. దాని గురించి ఈ రోజు నేర్చుకుంటున్నాం. ఓకే.
0: So we want to notice that the Bible doesn't record each apostle being baptized. That's true.
1: Yes, Bible lo ekkada kuda apostolulu baptism pondinattuga manam chudaledu. Adi nijame. Ardhamainda? Okay. Yes.
0: Let me admit these two people in just a minute. All right. All right, so welcome to those of you just joining us or just started. We are in objection number 4, the apostles were not baptized. I want us to notice in the Bible, John chapter 4, verses 1 and 2. John chapter 4, verses 1 and 2. And good evening to everybody.
1: ఈ క్లాస్ లో తరగతిలో పాల్గొన్నటువంటి మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే మనము గడిచినటువంటి వారంలో మూడు ప్రశ్నల గురించి చూసుకున్నాము, ఈ రోజు నాలుగో ప్రశ్న చూస్తున్నాము. నాలుగో ప్రశ్న ఏమిటంటే, అపోస్తలులు ఎక్కడ కూడా బాప్తిజం పొందినట్లుగా మనకు కనబడలేదు కదా, మరి వాళ్ళు బాప్తిజం తీసుకున్నారా లేదా అనేటువంటిది ప్రశ్న. నిజంగా అపోస్తలులు ఎక్కడ బాప్తిజం తీసుకున్నట్టు మనకు లేఖనాలు ఎక్కడ కూడా ఆధారాలు లేవు. దాని గురించి మనం యోహాన్ సువార్త 4:1-2 మనం చదువుకుందాం. ఓకే, షల్ వి రీడ్ బ్రదర్?
0: Yes, please. John 4, verses 1 and 2.
1: చూడండి, యోహాన్ సువార్త 4:1-2 మనం చదువుకుందాము. చదవండి బ్రదర్, ఎవరైనా అశోక్ బ్రదర్.
2: యోహాను కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులుగా చేసుకుని వారికి బాప్తిసం ఇచ్చుచున్న సంగతి పరిసయ్యులు వినిరని ప్రభువునకు తెలిసినప్పుడు ఆయన యూదయ దేశమును విడిచి గల్లయ దేశమునకు తిరిగి వెళ్ళెను.
1: చాలండి. ఓకే బ్రదర్.
0: ఆల్రైట్, సో వి హావ్ టు నోటిస్ సంథింగ్ దట్ దే ది అపోస్టిల్స్ ది ఫ్యూచర్ అపోస్టిల్స్ ది డిసిపుల్స్ వర్ నాట్ ఎక్స్క్లూడెడ్ from baptism. The disciples were baptizing others, as we notice in John 4, 1 and 2. John the Baptist was baptizing, and then Jesus sends the apostles, the future apostles, the disciples, to baptize.
1: చూడండి, ఇక్కడ యోహాను కంటే ఎక్కువ మంది బాప్తిస్మం వివరిస్తున్నారని ఇక్కడ చెప్తున్నారు లేఖనాలలో. యోహాను కంటే యేసుక్రీస్తు యొక్క శిష్యులు అనగా రాబోతున్నటువంటి కాలంలో వాళ్ళే అపోస్తులు, రాబోతున్నటువంటి కాలంలో వాళ్ళే అపోస్తులు యోహాను కంటే ఎక్కువగా యేసుక్రీస్తు యొక్క శిష్యులే బాప్తిసం ఇస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అక్కడ. నిజానికి యోహాన్ చేత యేసుక్రీస్తు బాప్తిసం పొందుతున్నాడు, యేసుక్రీస్తు శిష్యులు బాప్తిసం ఇస్తూ ఉన్నారు అందరికి.
0: All right, so if John the Baptist baptized Jesus, it would make sense that he also would have baptized the disciples.
1: చూడండి, యేసు క్రీస్తే ఎవరి చేత బాప్తిజం తీసుకున్నాడు? బాప్తిజం ఇచ్చి యోహాను చేత యేసు క్రీస్తు బాప్తిజం పొందుకున్నాడు. దాని అర్థము ఆయన శిష్యులు కూడా బాప్తిజం పొందినట్టుగా ఉంటున్నారా లేదా?
0: Okay, and so if they were baptized and then Jesus told them to baptize, it would only make sense that they were baptized themselves. It would not make sense if they were baptizing other people and they themselves were not baptized.
1: చూడండి, వారు ఎక్కువ మందికి యోహాను కంటే ఎక్కువ మందికి యేసుక్రీస్తు యొక్క శిష్యులు బాప్తిసం ఇస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి వేరే వాళ్ళకే బాప్తిసం ఇస్తున్నారు అని అనుకుంటే మరి వాళ్ళకు బాప్తిసం పొంది ఉండరా? Yes.
0: Okay. So there were two times when Jesus commanded those to be baptized. This is after the crucifixion. We read in Mark 16:16 and then Matthew 28. He told the disciples to baptize, and it's implied that they were baptized as well.
1: చూడండి, యేసుక్రీస్తు పునరుత్థానుడైన తర్వాత సర్వ సృష్టికి వెళ్ళి అందరికీ బాప్తిజం ఇవ్వాలని ఆజ్ఞాపించి ఉన్నాడు. అది ఎక్కడ చూస్తామంటే లూకా సువార్త, సారీ మార్క్ సువార్త 16:16 చూస్తాము. మత్తయి సువార్త 28:28 మనం చూస్తాం ఏమని, పునరుత్థానం తర్వాత యేసుక్రీస్తు సర్వలోకానికి బాప్తిసం ఇవ్వండి, రక్షణ ఇవ్వండి అని చెప్పి ప్రకటించుతూ ఆజ్ఞాపించినట్టుగా మనం చూస్తున్నాం. ఓకే,
0: all right, so another verse that we should know very well, Acts 2:38. I just mentioned it. Let's go ahead and read it again. Acts 2:38.
1: అపోస్తల కార్యములు 2:38 ఒకసారి మనం చదువుకుందాం. విశాంతి చిన్ను గారిని కూడా, చిన్ను 7వ చర్చి దగ్గరికి రావాలరా చిన్ను. ఓకే బ్రదర్, ఎవరైనా చదువుతారా అపోస్తల కార్యములు 2:38? మీరు మారు
2: పేతురు, మీరు మారుమనసుకుంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వారు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనువరం పొందుదురు.
1: ఓకే,
0: All right. So Peter is commanding those of that day to be baptized. And again, it just would not make sense for Peter to preach something that he would not have done himself already.
1: చూడండి, ఇక్కడ అపోస్తలుడు అయినటువంటి పేతురు అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో చెబుతున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి అని చెప్పి ఆయన అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రకటిస్తున్నాడు. ఇప్పుడు ఒక వ్యక్తి తన ఒక పని గురించి ప్రకటిస్తూ ఉన్నాడు అని అంటే, మొదటిగా ఆయన దానికి విధేయత చూపి ఉండి ఉంటాడా ఉండకపోయి ఉంటాడా? ఖచ్చితంగా తనకు తాను ముందుగానే విధేయత పొంది అది ఇతరులకు కూడా పంచుతూ ఉన్నాడు.
0: So just as we follow what the Bible clearly teaches, the apostles also had to follow what Jesus taught.
1: చూడండి, మనం ఈ వచనాలను మనం గమనిస్తున్నప్పుడు అపోస్తలులు కూడా యేసు క్రీస్తు యొక్క ఆజ్ఞను పాటించినట్టుగానే మనం చూస్తాం. వాళ్ళు కూడా యేసుక్రీస్తు యొక్క మాట ప్రకారం బాప్తిసం పొందినటువంటి వారే అని మనం చూస్తాం.
0: All right, so let's move on to point number five now. Point number five.
1: Okay.
0: All right, point number five is the objection that some people would say that baptism is just a symbol. It's only a symbol. It's not something we have to do.
1: చూడండి, చాలా మంది బాప్తిస్మం ఏమని అనుకుంటారు అంటే అది కేవలము ఒక సింబల్ మాత్రమే అనుకుంటారు. ఏమంటారు అంటే చిహ్నం, అంటే కేవలం అది అది ఎట్లా అంటారు అంటే సింబల్ లాగా బాప్తిస్మం అనేటువంటిది నెస్ అంటే ఖచ్చితమైనటువంటి పని, ఖచ్చితంగా మనం చేయాలి అనేటువంటి పని లాగా ఎవరు చూడడం లేదు. అది ఒక సింబల్ లాగానే చూస్తూ ఉన్నారు బాప్తిస్మాన్ని. ఓకే,
0: there are many in the denominational world that believe that all you have to do is either say a sinner's prayer and your sins are forgiven, or just believe in Jesus and that's it. That's all you have to do, some would say.
1: చాలా మంది మతశాఖల వారు ఏమని ప్రకటిస్తూ ఉన్నారు అనేటువంటి విషయం మనకు అర్థం కావాలి. మతశాఖల వారు ఏమని ప్రకటిస్తూ ఉంటారు అని అంటే, కేవలం మీరు విశ్వసించండి, ప్రార్థన మాత్రం చేయండి, మీరు రక్షించబడతారులేండి అంతే కదా. ఏమని చెప్తారు వాళ్ళు, మీరు విశ్వసించండి, మార్మనసు పొందండి, విశ్వసించండి, ప్రార్థన చేయండి, మీరు రక్షించబడతారు, మీ ప్రార్థన దేవుడు వింటాడు కాబట్టి, మీ మరణ ఆలకిస్తాడు కాబట్టి మీరు రక్షించబడతారు. బాప్తిస్మం అనేటువంటి దానికి అంత ప్రాముఖ్యత ఇవ్వకుండా వాళ్ళు చెబుతూ ఉంటారు ఈ విధమైనటువంటి బోధన.
0: All right, so let's read Acts chapter 22 and verse 16. Acts 22 and verse number 16.
1: అపోస్తల కార్యములు 22వ అధ్యాయము 16వ వచనాన్ని మనం అందరం కూడా ఒకసారి చదువుకున్నాము.
2: గనగని తడువు చేయట ఎందుకు లేచి ఆయన నామమున ఒకటి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములు కడుక్కొనమని చెప్పెను.
0: ఓకే, సో ఇన్ దిస్ పర్టిక్యులర్ ప్యాసేజ్ ది అపోస్టల్ పాల్ ఇస్ టెల్లింగ్ ఫీలిక్స్ and Felix about what happened to him after the road to Damascus.
1: చూడండి, అపోస్తలుల కార్యము 22వ అధ్యాయం 16వ వచనాన్ని మనం గమనించుకున్నప్పుడు అక్కడ ఏం చెప్తున్నాడు అనేటువంటిది మనం చదువుకుంటూ ఉన్నాం. ఏం చెప్తున్నాడు అక్కడ, నీవు తడువు చేయక తడువు చేయట ఎందుకు లేచి ఆయన నామమున ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములను కడిగి వేసుకోను అని చెప్పి అక్కడ చెప్తున్నాడు అపోస్టల్ ఫిలిప్ కదా.
0: Yes. Festus and King Agrippa he's talking to.
1: To whom, brother?
0: The Apostle Paul is talking to Festus and King Agrippa.
1: ఓకే, అపోస్తలుడైనటువంటి పౌలు అక్కడ మాట్లాడుతున్నాడు అపోస్తల కార్యములు 22వ అధ్యాయంలో ఎవరితో మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయం మనము ఈరోజు మనం తెలుసుకోవాలి. టు హూమ్ బ్రదర్?
0: Acts 22. I'm sorry. The Apostle Paul two times talked about his conversion. Acts 22, Acts 28. So in this particular instance, he's talking to some Jews about this. But anyways, that's beside the point.
1: చూడండి ఇక్కడ అపోస్తల కార్యములు 22వ అధ్యాయంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతున్నాడు? తనకు జరిగినటువంటి విషయాన్ని మళ్ళీ చూపిస్తూ ఉన్నాడు. అక్కడ జరిగినటువంటి సందర్భాన్ని చెప్తున్నాడు. ఇదిగో ఇక నీవు తడుగు చేయట ఎందుకు లేచి ఆయన నామమును ప్రార్థన చేసి బాప్తిజం పొంది నీ పాపములను కడిగి వేసుకును అని చెప్పి అక్కడ జరుగుతున్నటువంటి విషయాన్ని మళ్ళీ రెండోసారి చెబుతూ ఉన్నాడు అపోస్తలైనటువంటి పౌలు. ఓకే,
0: So notice what the Apostle Paul says relative to baptism that Ananias has told him. He said to arise, be baptized. Why tarriest thou? Arise, be baptized, wash away thy sins, calling on the name of the Lord.
1: చూడండి అననీయ మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? అననీయ పౌలుతో మాట్లాడుతున్నాడు. పౌలు ఇక నీ ఎందుకు తడుగు చేయడము లేచి ఆయన నామంలో ప్రార్థన చేసి బాప్తిజం పొందు అని చెప్పి అననీయ పౌలుకు చెబుతూ ఉన్నాడు. ఓకే,
0: So if baptism was just a symbol or symbolic, if baptism was just something you did after you were saved, why did Ananias tell the Apostle Paul at that time to be baptized and that would wash away his sins?
1: చూడండి బాప్తిజం అనేటువంటిది చాలా మంది సింపుల్ గా మాట్లాడుకుంటారు, అది తీసుకోకపోయినా ఏం కాదులేండి. బాప్తిజం అనేటువంటి దానిని మనం సింబాలికల్ గా చూసుకుంటూ ఉంటాం. అది ఏదో ఒక సింబల్ గా మనం మాట్లాడుకుంటూ ఉంటాం, ఒక సాదృశ్యంగా మనం చూసుకుంటుంటాం. అంతేగాని బాప్తిజం యొక్క అక్కర్ మన బైబిల్లో చూసినట్లయితే అపోస్తలుడు అయినటువంటి పౌళ్ళకు కూడా అక్కడ ఏం జరగబోతుంది జరుగుతుంది అక్కడ అననీయ వచ్చి ఏం చెప్తున్నాడు? ఇదిగో నీవు ఇక తడుగు చేయడం ఎందుకు లేచి ఆయన నామమున ప్రార్థన చేయి నీకు రక్షణ వస్తుంది అని చెప్తున్నాడా, లేదంటే ఆయన నామమున ప్రార్థన చేసి బాప్తిజం పొందు నీకు రక్షణ వస్తుంది అని చెప్తున్నాడా? బాప్తిజం పొందు రక్షణ వస్తుందని చెప్తున్నాడు. అక్కడ ఆ పనిని ఆయన కూడా నెరవేర్చినట్లుగా మనం చూస్తున్నాం. ఓకే,
0: సో వి నోటిస్ ది ప్రోగ్రెషన్ here in Acts 22:16, to be baptized that washes away your sins, and that's the two elements, and that's what happens when we are baptized. We are not saved just by believing in Jesus. Baptism has to come together with that belief.
1: అక్కడ ఏం చెప్తున్నాడు అనని ఒకసారి అపొస్తలుల కార్యములు 22వ అధ్యాయం 16వ వచనం చదవండి. అపొస్తలుల కార్యములు 22వ అధ్యాయం 16వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, నీవు ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను ఏంటి, నీవు ప్రార్థన చేసి బాప్తిజం పొంది నీ పాపములను ఏం చేయాలని చెప్తున్నాడు, కడిగి వేయాలనుకుంటున్నాడు. అంటే బాప్తిస్మము లేకపోకుండా బాప్తిస్మము లేకుండా పాపములు కడిగి వేయబడతాయా? కడిగి వేయబడి నీకు కేవలం విశ్వాసం ఉంటే సరిపోతుందని చెప్తున్నాడా, లేదంటే దానికి ఇంకొక పనులు చేయాలని చెప్తున్నాడా? విశ్వాసంతో పాటు విధేయత క్రియారూపంగా బాప్తిస్మం కూడా మనం తీసుకోవాల్సిన అవసరం మనకు ఉంది అక్కడ. అదే పౌలు కూడా చేశాడు. ఓకే,
0: All right, now we're going to go to 1 Peter 3:21. 1 Peter 3:21.
1: మొదటి పేదరు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం.
2: దానికి సాదృశ్యమైన బాప్తిసం ఇప్పుడు మిమ్మల్ని రక్షించున్నది, అదేదనగా శరీర మాలిన్యమును తీసివేయట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చే ప్రత్యుత్తరమే.
0: Now, in this section, the Apostle Peter here is talking about and showing the similarity between Noah being saved in the ark and us being saved by baptism.
1: చూడండి అపోస్తలు అయినటువంటి పేతురు మాట్లాడుతున్నాడు ఇక్కడ ఈ వచనంలో వస్తే. అపోస్తలుడైనటువంటి పేతురు మాట్లాడుతున్నాడు ఇక్కడ, కూర్చోండి.
3: అపోస్తలుడైనటువంటి పేతురు ఏమని మాట్లాడుతున్నాడు అంటే బాప్తిస్మం ద్వారా మాత్రమే రక్షణ వస్తుంది అనేటువంటి విషయాన్ని అక్కడ అపోస్తలుడైనటువంటి పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఏమని గుర్తిస్తున్నాడంటే నోవాహు కాలాన్ని చూపిస్తున్నాడు. ఇదిగో నోవాహు కాలంలో ఉన్నటువంటి వారందరూ కూడా దేనిని అనుసరించాడు? నోవాహు కాలంలో వాళ్ళందరూ కూడా దేంట్లో ఉన్నారు? నోవాహు కాలంలో ఓడ ఉన్నారు కదా నోవాహు కాలంలో. అలాగే నోవాహు కాలంలో వాళ్ళు ఎలాగైతే ఓడలో ఉండి రక్షించబడ్డారో ఇప్పుడు మీరు కూడా బాప్తిజం ద్వారా మీరు రక్షించబడుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఓడ లోపలికి పోయి ఎలాగైతే రక్షించబడ్డారో మీరు కూడా ఇప్పుడు నీళ్ళలోకి వెళ్ళి రక్షణ పొందే వారిగా ఉంటూ ఉన్నారు.
0: ఓకే, సో in the days of Noah that we read about in the book of Genesis, there were 8 people. Noah and his family were saved only because they entered into the ark.
3: చూడండి, నోవాహు నోవాహు యొక్క కుటుంబం అంతా కూడా కేవలం ఎలాగ రక్షణ పొందారు? ఓడలోకి వెళ్ళడం ద్వారా మాత్రమే వాళ్ళు రక్షణ పొందారు.
0: Yes. Okay. Sure.
4: Yes, please. Yes, sir.
3: Yeah, just I connect TV.
0: Okay, sure.
3: Okay.
0: All right?
3: Okay.
0: So then, in 1 Peter 3 and verse 21, Peter shows us that water is the saving mechanism, if you will. That's probably too deep of a term. But the point is that baptism, Peter says very plainly, the same way that Noah and his family were saved by the ark, baptism saves us today.
3: చూడండి, బాప్తిజం కూడా నోవాహు ఓడను పోలికగా ఉంది. వారి బాప్తిజం నోవాహు ఓడలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎలాగైతే తమను తాము రక్షించుకున్నారో ఈరోజు మనం కూడా బాప్తిస్మం అనే దానికి సాదృశ్యమైనటువంటి దాన్ని బాప్తిస్మంగా కనిపిస్తూ దానికి సాదృశ్యమైనటువంటి బాప్తిస్మం అందరినీ కూడా నీటిలో మునగడం ద్వారా మనలను కూడా రక్షిస్తుంది, మన పాపములన్నిటిని కూడా కడిగి వేస్తుంది. ఓకే ఓకే.
0: So now let's move to the final point. This is going to be a short class today because we split one class into two because we had a lot of questions. But the last point is point number 6, which is the objection. Some people would say, no, I don't have to be baptized. I was already baptized before in another church.
3: చూడండి, చాలా మంది ఏమనుకుంటున్నారంటే నేను ఇప్పుడు బాప్తిస్మం మళ్ళీ పొందామా, ఇంతకు ముందు నేను వేరే సంఘంలో బాప్తిజం పొందాను కదా, ఇప్పుడు మళ్ళీ నేను క్రీస్తు సంఘంలోకి వచ్చిన తర్వాత రెండోసారి నేను బాప్తిజం తీసుకోవచ్చా తీసుకోకూడదా అని చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు. దాని గురించి ఈ రోజు మనము బాగా వివరించుకుందాం.
0: సో వి హావ్ టు అండర్స్టాండ్ వెన్ వి ఆర్ బాప్టైజ్డ్ As Peter said in Acts 2:38, repent and be baptized for the remission of sins. That's the reason that we are baptized, for the remission of sins.
3: చూడండి, బాప్తిస్మమును మనం ఎందుకు తీసుకోవాలి చెప్పండి. మనం అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో చూస్తే పేతురు చెప్తాడు. ఏమని చెప్తాడు పేతురు? ఇదిగో మీ పాప క్షమాపణ నిమిత్తమై మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము పొందండి అని చెప్పి అక్కడ చెప్తూ ఉంటాడు. దేనికోసం బాప్తిజం పొందాలి? మీరు వినాలి, ఎందుకోసం బాప్తిజం పొందాలి? పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిజం పొందాలి. అది సరైనటువంటి బాప్తిజం. ఓకే.
0: And we mentioned before that there are some in the denominational world that say that baptism is not necessary. All you have to do is believe and confess your sins, and that's enough, and you can be baptized if you want to later.
3: చూడండి, మత శాఖల వారు ఏమని ప్రకటిస్తూ ఉంటారు అంటే, ఇదిగో మీరు మార్మన్స్ పొందండి, ప్రార్థన చేయండి, మీరు రక్షించబడతారు, మీరు బాప్తిజం తీసుకోవాలనేటువంటిది తర్వాత మీరు ఎప్పుడైనా చేయొచ్చు, అది అంత అవసరం లేదులే అని చెప్పి బాప్తిస్మాన్ని చాలా తక్కువగా చేసి పక్కన పడేస్తూ ఉంటారు మత శాఖల వారు.
0: They would teach that, again, baptism is done in such a way that it's not coupled with that repentance, but it has to be done together for the remission of sins.
3: చూడండి, బాప్తిజం అనేటువంటిది పాప క్షమాపణ నిమిత్తం తప్పకోకుండా చేసుకోవాల్సినటువంటిది ఒక ప్రక్రియ. వాళ్ళందరూ ఎలా చెప్తారంటే, బాప్తిజం తీసుకున్నా తీసుకోకపోయినా ఎలా ఉన్నా ఏమైనా కూడా అది పెద్ద అవసరం లేదులేండి అని చెప్పుకుంటూ ఉంటారు. దానికి బాప్తిజం అనేటువంటిది ఖచ్చితంగా పాప క్షమాపణ నిమిత్తము మనకు పాపములన్నిటిని కూడా క్షమింపబడాలి అని అంటే బాప్తిజం మనం ఖచ్చితంగా తీసుకోవాల్సిన వారంగా ఉంటూ ఉన్నాం. ఓకే.
0: All right, another issue is that some in the religious world baptize differently.
3: చూడండి, నిజంగా కొత్త నిబంధనలో మనము రక్షణ పొందాలి అని అంటే బాప్తిస్మమును మనం ఖచ్చితంగా తీసుకోవాల్సిన వారిగా ఉంటూ ఉన్నాము.
0: ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ద క్యాథలిక్ చర్చ్ దే బాప్టైజ్ ఇన్ఫెంట్స్.
3: చూడండి, కొంతమంది మనము ఉదాహరణ మనం తీసుకున్నట్లయితే గమనించన్నా రే డేవిడ్, ఉదాహరణకు మనం గమనించినట్లయితే మత శాఖల వారు అనగా క్యాథలిక్స్ వారు ఉంటారు, ఆర్సీఎం వాళ్ళు, రోమన్ క్యాథలిక్ వాళ్ళు, వాళ్ళందరూ కూడా బాప్తిజం ఎలాగో తీసుకుంటారో దానిని మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ఓకే.
0: Other denominations will do things like sprinkling water on top of their head.
3: కొంతమంది బాప్తిజం ఎలాగో తీసుకుంటారు అని అంటే కేవలము నీళ్లను ఇట్లాగా చల్లించుకుంటారు నెత్తి మీద, అది కూడా వాళ్ళు బాప్తిజం గానే చూసుకుంటారు, బాప్తిజం గానే ఉంచుతూ ఉంటారు దాన్ని కూడా. ఓకే, అర్థమైందా మీకు? ఓకే.
0: All right, but baptized means only one thing, and that means full immersion in water. We have to be buried with Christ in water, raised to walk in newness of life. And so baptism is not a sprinkling. It isn't done when you're a baby. It's done when you're ready to repent of your sins and then are baptized in full immersion.
3: నీళ్ళలో పూర్తిగా మునగవలసినటువంటి ప్రక్రియ. ఓకేనా? కొంతమంది బాప్తిస్మమును ఇలాగ నీళ్లను పోస్తారు, లేదంటే కొంతమంది ఇలాగ చల్లుతారు, చిన్నపిల్లలకే ఇస్తూ ఉంటారు బాప్తిస్మాన్ని. నిజానికి బాప్తిజం ఎందుకు తీసుకోవాలి? మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిజం పొందాలి. చిన్నపిల్లలకు మారు మనసు, పాప క్షమాపణ ఇవన్నీ తెలుస్తాయా? కానీ వారికి కూడా ఇస్తూ ఉంటారు కొంతమంది. కొంతమంది ఇలాగ చల్లిస్తూ ఉంటారు, కొంతమంది ఇలాగ పోస్తూ ఉంటారు. ఇదేవి కూడా బైబిల్ ప్రకారంగా కాదు. బాప్తిజం అంటే కేవలం పూర్తిగా ముంచబడాలి నీళ్ళల్లో, ఇలాగా పూర్తిగా సమాధి చేయబడి మళ్ళీ తిరిగి లేవాలి. అది నిజమైనటువంటి బాప్తిజం. ఓకే, రైట్.
0: Another thing is that baptism has to be done in obedience to the gospel.
3: Okay. బాప్తిజం అనేటువంటిది ఖచ్చితంగా ఏమి చేయబడాలి అని అంటే సువార్తను విన్న తర్వాతనే అది చేయబడాలి. ఓకే, వాక్యమును ఎప్పుడైతే వాక్యముని విని విశ్వసించి మార్మనసు పొందుతారో కేవలము విన్న తర్వాత, సువార్తను ప్రకటింపబడిన తర్వాతనే బాప్తిజమును రక్షణను జరగాల్సినటువంటి విధానం. సువార్త లేకోకుండా బాప్తిజం కానీ రక్షణ కానీ జరగనీయకూడదు. ఓకే.
0: Right. So the point, say again.
3: Without gospel, we don't do that.
0: Correct. Yeah, exactly. And I'll give you an example. Here's an example.
3: So
0: many years ago, I had to do some, or I worked for a newspaper.
3: చూడండి ఒక చాలా రోజుల కిందట ఒక స్నేహితుడిని నేను న్యూస్ పేపర్
0: న్యూస్ ప్రింట్ I was a reporter for a newspaper.
3: You?
0: Yes, yes.
3: చూడండి చాలా రోజుల కిందట ఆయన న్యూస్ పేపర్ లో రిపోర్టర్ గా పనిచేస్తూ ఉన్నాడు ఆయన మన బ్రదర్.
0: And so okay. I went to a football game to cover that event for the newspaper.
3: చూడండి న్యూస్ పేపర్ కావాల్సినటువంటి ఫోటోలు కానీ దాని యొక్క సమాచారం అంతా కూడా కవర్ చేస్తూ ఉంటూ ఉన్నాడు ఆయన.
0: And this was a high school football game.
3: చూడండి అది హై స్కూల్ లో ఉన్నప్పుడు జరుగుతున్నటువంటిది.
0: And so in that football game, before the game started, when all of the boys were in the locker room, when they put on their uniforms and get ready for the game.
3: నేను ఏం చెప్పాలంటే ఆయన హై స్కూల్లో ఉన్నప్పుడు ఫుట్బాల్ గేమ్ ఆడుతూ ఉంటూ ఉన్నారు కొంతమంది. ఆ ఫుట్బాల్ గేమ్ ఆడుతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ మెడలో ఉన్నటువంటి ఏదన్నా ఉంటాయి కదా చైన్లు లేకపోతే ఏదన్నా చేతులకు వాచ్లు కానీ ఇట్లాంటివి ఏదైనా ఉండేటివన్నీ కూడా డ్రెస్ మీద ఉండేటివన్నీ కూడా తీసేసి అక్కడ పడేస్తూ ఉంటారు గేమ్ ఆడడానికి రెడీ అవుతున్నారు. ఓకే
0: The coach of the team had asked the Baptist church preacher to do a devotional before the game.
3: Devotion, brother?
0: A devotional, to speak some message from the Bible and to pray for the players before the game.
3: Chandi, vallu Catholic, is Catholic, brother?
0: No, Baptist.
3: Okay. Vallu Baptist sanghaniki sambandhinchinatundi vallu aa game aadutu unnaru. Em game? Football. ఫుట్బాల్ గేమ్ ఆడుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మెడలో ఉన్నటువంటిది అవి ఇవి అన్ని కూడా తీసేసి అక్కడ పడేసి వాళ్ళు గేమ్ ఆడిపోయే ముందు ఏం చేస్తున్నారు అంటే డివోషనల్ గా అంటే ప్రార్థన చేసుకోవడము, కొన్ని బైబిల్ లేఖనాలు చెప్పుకోవడము, ప్రార్థన చేసుకోవడము, వాక్యం చదువుకోవడము, అంటే గేమ్ లోకి వెళ్ళబోయే ముందుగా వాళ్ళు ఈ విధంగా ప్రార్థనలు ఈ విధంగా చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళ కోచ్ అక్కడ ఉన్నటువంటి గేమ్ లీడర్ ఉంటారు కదా, కోచ్ ఉంటాడు కదా, ఆ కోచ్ వాళ్ళని ప్రార్థన డివోషనల్ గా నడిపిస్తూ ఉన్నాడు అక్కడ. ఓకే.
0: So this Baptist preacher asked all of the young boys who were playing in the football game, he said, how many of you are Christians?
3: What, brother?
0: The Baptist preacher asked okay. the football players, how many of you are Christians?
3: చూడండి అక్కడ ఉన్నటువంటి ఫుట్బాల్ ప్లేయర్స్ అందరినీ కూడా బాప్టిస్ట్ సంఘం యొక్క ఆ బోధకుడు అక్కడ ఉన్నటువంటి ప్రీచరు అక్కడ ఉన్నటువంటి ఆయన వచ్చి ఏమని అడుగుతున్నాడు, మీరు ఎంతమంది క్రైస్తవులుగా ఉండాలనుకుంటున్నారు అని చెప్పి అడుగుతున్నాడు ఆయన.
0: So there were some that did not raise their hands.
3: కొంతమంది అక్కడ వాళ్ళు చేతులు ఎత్తని వాళ్ళుగా ఉంటున్నారు అలా అడిగినందుకు. ఓకే.
0: And so the Baptist preacher said, okay, I want everybody to pray this prayer with me.
3: చూడండి అలా చేతులు ఎత్తకపోయినప్పటికి కూడా అక్కడ ఉన్నటువంటి కోచ్ ఏం చేశారంటే ప్రతి ఒక్కరు కూడా నాతో పాటు ప్రార్థనలో పాల్గొనండి, ప్రార్థన చేయాలి అని చెప్పి వాళ్ళందరికీ కూడా అక్కడ ఆడే ఆటగాళ్ళందరికీ కూడా చెప్తూ ఉన్నాడు.
0: And so he said a prayer and he asked in that prayer for God to forgive them of their sins, and he asked all of the football players that were not Christians to repent of their sins and say basically the sinner's prayer, if you know what that is. The Baptist church, Methodist church will have the sinner's prayer. You just say this prayer and then you're forgiven. He asked the players to do that.
3: చూడండి అక్కడ ఉన్నటువంటి ఆటగాళ్ళకి అందరికీ కూడా అక్కడ ఉన్న కోచ్ అనగా అతనికి బాప్టిస్ట్ సంఘానికి సంబంధించినటువంటి ఒక కోచ్ అక్కడ ఉన్నటువంటి ప్రీచర్ ఏం చేస్తున్నారంటే అక్కడ ఉన్నటువంటి ఆటగాళ్ళకి అందరికీ కూడా మీరు ప్రార్థన చేయండి, పాపముల కొరకు మీరు క్రైస్తవులుగా ఉండాలనుకుంటున్నారు వాళ్ళందరూ కూడా ప్రార్థన చేయండి అని వాళ్ళను ఆ విధంగా చెప్తూ ఉన్నాడు. వాళ్ళకి ప్రార్థన చేయండి, పాపములు నిమిత్తమై పాపములు పోగొట్టుకోవడానికి ప్రార్థన చేయండి అని చెప్పి వాళ్ళు క్రైస్తవులు కాకపోయినప్పటికి కూడా వాళ్ళకి ఆ మాట చెప్పేస్తున్నాడు. అగైన్ బ్రదర్ ఐ హావ్ ఎ క్వశ్చన్. They were not Christians. The prayers.
0: No, he had already asked them who was not a Christian, and so he knew who was not a Christian, because those who were Christians had raised their hands, and so the rest of them were not. And so then he said, "Well, you say this prayer with me, and basically that will allow you to become a Christian."
3: Okay. చూడండి, అక్కడ ఆ ఫుట్బాల్ ఆడుతున్నటువంటి వాళ్ళలో చాలా మంది క్రిస్టియన్స్ క్రైస్తవులుగా లేరు. అయినప్పటికీ కూడా వాళ్ళతో పాటు ఏం చెప్తున్నాడు అంటే, మీరు మా నాతో పాటు ప్రార్థన చేయండి, మీ పాపం నిమిత్తమే ప్రార్థన చేద్దామని చెప్పి వాళ్ళందరినీ కూడా కలుపుకొని వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఓకే,
0: ఆల్రైట్. సో ఆఫ్టర్ దే సెడ్ ద ప్రేయర్, హి సెడ్ కంగ్రాచులేషన్స్, యు ఆర్ క్రిస్టియన్స్ అండ్ వి విల్ బాప్టైజ్ యు లేటర్.
3: ఓకే, ఐ గాట్ ఇట్. చూడండి ఏం చెప్తున్నాడు అంటే, అక్కడ ఉన్నటువంటి ఆ గేమ్ ఆడుతున్నటువంటి వారందరూ కూడా క్రైస్తవులు కాకపోయినప్పటికీ కూడా, అక్కడ ఉన్నటువంటి గేమ్ ఆడుతున్నటువంటి ఆటగాళ్ళందరూ కూడా క్రైస్తవులు కాకపోయినప్పటికీ కూడా వాళ్ళని ఏమని అడుగుతున్నాడు, మీలో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు, క్రైస్తవులు లేరు వారు ఎవరో చెప్పండి అని చెప్తే చాలా మంది చేతులు ఎత్తలేదు క్రైస్తవులు కాదు కాబట్టి. ఆ క్రైస్తవులు కాని వాళ్ళందరినీ గురించి ప్రార్థన చేస్తున్నాడు, పాపం వాళ్ళ పాపం నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన చేస్తూ పాపం కోసం ప్రార్థన చేస్తారు కదా, మా పాపం క్షమించండి, మా పాపం క్షమించండి అని చెప్పి ప్రార్థన చేస్తారు కదా కొంతమంది, చాలా మంది శాఖలు మత శాఖల వాళ్ళు. అలాగా ఆట ఆడుతున్నటువంటి వారందరి గురించి ఆ కోచ్ ప్రార్థన చేస్తున్నాడు వాళ్ళ పాపములన్నిటిని కూడా పోవటం కానీ. అక్కడ ప్రార్థన చేసిన తర్వాత ఏమని చెప్తున్నాడు వాళ్ళకు, ఇదిగో ఇప్పటి నుండి మీరు క్రైస్తవులు అయిపోయారు, ప్రార్థన చేసినప్పటి మీరు క్రైస్తవులు అయిపోయారు, మీరు ఒకవేళ బాప్తిజం పొందాలి అని అనుకుంటే తర్వాత పొందండి అని చెప్తూ ఉన్నారు. ఓకే, ఐ ఎక్స్ప్లెయిన్.
0: సో వాట్స్ ది పాయింట్?
3: ఏంటి పాయింట్ గమనించండి, అక్కడ ఏంటి పాయింట్? అక్కడ వాళ్ళు బాప్తిజం పొందాలనా లేదంటే తర్వాత పొందినా సరిపోతుందా?
0: The point is that they were not baptized correctly, because here's the reason why. Their baptism was not in obedience to the gospel. It was only because they said a prayer. They had not heard the gospel message. They had not heard about Jesus and him crucified. The preacher at the Baptist church only asked them to say a prayer, and they had heard nothing of the gospel.
3: కరెక్ట్గా బాప్తిజం పొంది ఉంటారా? లేదు. ఎందుకంటే చెప్తున్నారు, ఎందుకంటే వారందరూ కూడా ఖచ్చితంగా సువార్తను వినాలి, విశ్వసించాలి, విధేయత చూపాలి, మార్మన్స్ పొందాలి, రక్షణ పొందడానికి బాప్తిజం పొందాలి. కానీ అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా వాళ్ళందరి గురించి కూడా ఏం చెప్పాడు, మీరు ఎవరో బాప్తి ఎవరు ఎవరు క్రైస్తవులు కారో చెప్పండి, మీ గురించి నేను ప్రార్థన చేస్తాను, మీరు రక్షించబడతారు అని చెప్తున్నారు. తర్వాత బాప్తిసం కావాలంటే తర్వాత తీసుకున్నారులేండి అని చెప్తున్నాడు. అలాగా కరెక్ట్గా ఏ బోధ లేకోకుండా, ఏ సువార్త ప్రకటించబడకుండా, ఏ విధానము వాళ్ళకి నేర్పించుకోకుండా, కేవలము ప్రార్థన ద్వారా మాత్రమే మీరు క్రైస్తవులు అయిపోతారు, మీరు రక్షించబడతారు అని చెప్పేస్తే సరిపోతుందా? మరి అది నిజమైనటువంటి బాప్తిసమమా? కాదు, అది కరెక్ట్ కాదు. Yes, that is not correctly.
0: Right, they have to hear the gospel. It's just like, I'll tell you this and you can explain it. It's just like in the Catholic Church when they baptize infants, the command is Mark 16:16, he that believeth and is baptized shall be saved. An infant can't believe because it doesn't have the mental capacity to believe and understand. So it makes it an improper baptism. And so if you're in the denominational world, it's important that even if you were baptized, it has to be done properly.
3: చూడండి, చాలా మంది ఈ విధంగా చెప్తూ ఉంటారని చూస్తున్నాం. ఈ మత త్యాగుల వాళ్ళందరూ కూడా ఏం చేస్తుంటారంటే, కేవలము వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇప్పుడు ఆర్సీ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా, కేవలం నీళ్ళ నీళ్ళ చల్లడము, ఈ విధంగా పోయడము ఇలాగ చేస్తూ బాప్తిసం ఇస్తూ ఉంటున్నారని చెప్పి మనం చూస్తున్నాం. అయితే మార్క్స్ వార్త 16:16 వచ్చినప్పుడు మనకు అక్కడ ఏం చెప్తుంది, నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును. నమ్మకం ఎలాగొస్తుంది ఒక వ్యక్తికి, విశ్వాసం ఎలాగొస్తుంది? వినడం ద్వారా. ఇప్పుడు వాళ్ళు కరెక్ట్గా వినకపోయినప్పుడు, కరెక్ట్గా విశ్వాసం రానప్పుడు కరెక్ట్ గా వాళ్ళు బాప్తిసం తీసుకున్నారు అని మనం వెళ్ళాలనుకుంటాము? అది అది ఖచ్చితమైన సరైనటువంటి విధానంలో బాప్తిసం తీసుకున్నట్టుగా మనం కనిపించదు. కాబట్టి అది సరైనది కాదు అనేటువంటి విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే
0: ఓకే సో లెట్స్ రీడ్ యాక్ట్స్ చాప్టర్ 19 వర్సెస్ 3-5. యాక్ట్స్ 19:3-5.
3: అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయము 3-5
2: అప్పుడు అతడు అలాగైతే మీరు దేన్ని బట్టి బాప్తిసం పొందుతురని అడగగా వారు యోహాను బాప్తిసమును బట్టియే అని చెప్పిరి. అందుకు పౌలు యోహాను తన వెనుక వచ్చువాని ఎందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పచ్చు మారు మనసు విషయమై బాప్తిసం ఇచ్చానని చెప్పాను. వారు ఆ మాటలు విని ప్రభు అయిన యేసునామమున బాప్తిసం పొందిరి.
0: All right, now notice this is very important. We're talking about in this point, number 6, that baptism has to be done in the proper manner. Now, in our scripture, they were baptized with John's baptism, but they had not been baptized as Jesus had told them to be baptized.
3: చూడండి, ఇక్కడ ఉన్నటువంటి అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాన్ని మనం సరిగా గమనించాలి. ఖచ్చితంగా వాళ్ళని మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ శిష్యులందరూ కూడా, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా, అక్కడ ఉన్నటువంటి జనాభా అంతా కూడా ఏం పొంది ఉన్నారు బాప్తిస్మం? ఎక్కడ పొంది ఉన్నారు బాప్తిస్మము? యోహాను వచ్చినటువంటి బాప్తిస్మం పొంది ఉన్నారు. అదే కరెక్ట్ అయింది అనుకుంటూ వాళ్ళు దానినే విశ్వసిస్తూ అదే సరైనదని అనుకుంటూ వాళ్ళు ఉంటూ ఉన్నారు. కానీ ఆ తర్వాత ఇక్కడ యోహాను వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు ఈ అపొస్తలులు అందరూ కూడా వాళ్ళకి బోధించినప్పుడు వాళ్ళకి ఏమర్థమైంది? యోహాను బాప్తిజం కంటే వేరొక బాప్తిజం కూడా ఉంది, అది యేసుక్రీస్తు నామంలో తీసుకోవాలి, యేసుక్రీస్తు యొక్క బాప్తిజం అని వాళ్ళకి అర్థమైంది. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? సరైనది, ఇప్పటి వరకు సరైనదిగా ఉంటున్నది అని అనుకుంటున్నటువంటి అది ఆ సమయంలో అది తప్పుగా అనిపించింది. ఆ తర్వాత వాళ్ళు సరైనది తీసుకుని ఉన్నారు. మనం కూడా అలాగే ఉండాలి. ఒకసారి ఆలోచించేద్దాం, దాని గురించి చెప్తాం.
0: So when they heard the gospel properly, they were baptized correctly.
3: చూడండి, వాళ్ళు సరైన విధానంగా వాళ్ళు వాక్యమును విన్నారు, సరైన విధానంగా వాళ్ళు విశ్వసించారు, సరైన విధానంలో వాళ్ళు మళ్ళీ తిరిగి నూతనంగా బాప్తిస్మం. నూతనంగా అంటే రెండోసారి తీసుకున్నట్టు కాదు, అది అర్థం సరైనది తీసుకున్నారు అని అర్థం. కాబట్టి రెండోది ముందు చేతి ఏమైపోయింది? కరెక్ట్ కాదని అర్థమే. ఓకే,
0: సో ఇట్ ఈస్ పాసిబుల్ టు బి ఇన్ ఎ డినామినేషనల్ చర్చ్ అండ్ ఫర్ దెమ్ టు టీచ్ డిఫరెంట్ డాక్ట్రిన్ అదర్ దెన్ వాట్స్ ఇన్ ద బైబిల్ అండ్ బి బాప్టైజ్డ్ బట్ టు బి బాప్టైజ్డ్ ఇన్కరెక్ట్లీ.
3: చూడండి, మిగతా మత శాఖల వారి గురించి కూడా ఇలాగే ఆలోచించేద్దాం మనం. వాళ్ళు ఏంటంటే సరైన విధానంలో వాళ్ళు స్వార్థను ప్రకటించరు. సరైన విధానంలో వాళ్ళు ప్రకటించారంటే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటిది ఏది కూడా వాళ్ళు సరైనగా వాళ్ళు కరెక్ట్ గా దాన్ని అందించారు మనం. అప్పుడు మనకు విశ్వాసం కూడా సరిగా ఉంటుందని మనం అనుకోకూడదు. కాబట్టి ఖచ్చితంగా సరైన బోధన విని, సరైనటువంటి సువార్తను విని, విశ్వసించి సరైనటువంటి బాప్తిసం పొందాల్సినటువంటి అక్కరు మనకు ఉంది. అప్పుడు మనకు రెండోసారి బాప్తిసం తీసుకోవాలా అని అనే ఆలోచన రాకూడదు. ఎందుకంటే నువ్వు సరైనది తీసుకోలేదు కాబట్టి నువ్వు సరైనది ఖచ్చితంగా తీసుకోవాలి. ఓకే,
0: So that is the final objection, that we have to understand that we have to be baptized in a correct manner. There's only one simple formula: repent and be baptized if you understand the gospel. But first we have to believe the gospel and then be baptized. That's the only formula. There is no other way.
3: ఇక్కడ ఫార్ములా ఏంటి అని అంటే ఒకటే చెప్పాడు. ఏంటి? మీరు సరైనది వినండి, సరైనదిగా విశ్వసించండి, బాప్తిసం పొందండి. ఇదే ఫార్ములా. ఇక్కడ ఏది మనం కొత్తగా ఏం చెప్పడం లేదు. వాళ్ళు కరెక్ట్ గా వినాలి, కరెక్ట్ గా విశ్వసించాలి, కరెక్ట్ గా బాప్తిసం పొందాలి. ఈ ప్రాపర్ వేస్ వాళ్ళు మిస్ అయిపోయినట్లయితే వాళ్ళు సరైనది తీసుకోలేనని అర్థం. ఇంత ఇక్కడ మనం వేరే సిద్ధాంతాలు మనం ఏం చెప్పడం లేదు. సిద్ధాంతాలు అంటే బోధలో ఏది మనము ఇంక వేరే ఫార్ములా మనం ఏం చెప్పడం లేదు. ఒకటే, వినండి సరిగా, అంటే వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా ఏం చెప్పబడుతున్నదో అది సరిగా వినండి, దానికి విధేయత చూపండి, బాప్తిజం పొందండి, రక్షింపబడండి అని చెప్పి నాకు ప్లెయిన్ గా ఇవన్నీ ఉన్నట్టుగా చెప్పుకుంటూ ఉన్నా. అది కాకోకుండా నువ్వు ఏదంటే తీసుకున్నప్పుడు సరైనది కాదు.
0: All right, so in this lesson that we have done, it's been two parts. We understand that baptism is not by faith only. I can't just believe and that's sufficient. I can't just believe and that's good enough.
3: చూడండి, మనము విశ్వసించడం ద్వారా మాత్రమే రక్షణ వస్తుంది అని అనుకోవచ్చా? చూడండి, ఇక్కడ విశ్వసించడం ద్వారా మాత్రమే రక్షణ వస్తుంది అని అనుకుంటామా? బిలీవ్ అండ్ బి బాప్టైజ్ అంటాడు. అంటే విశ్వసించండి, బాప్తిసం పొంద నమ్మండి, నమ్మి బాప్తిసం పొందండి అని చెప్తున్నాడు. అంటే బాప్తిస్వామికి సారీ నమ్మకానికి ఏం కావాలి? ఖచ్చితంగా అక్కడ విధేయత కూడా ఉండాలి. విధేయత క్రియారూపం దాలిస్తే బాప్తిసం. సో ఇదేమీ లేకపోకుండా విశ్వాసం ఒక్కటే ఉంటే మనకు రక్షణ రాదు. ఓకే.
0: All right, second, last week we understood that baptism is not a human work. It's not something that the apostles invented. It's not something that the Church of Christ invented, but rather it's something that is commanded by our Lord and Savior Jesus Christ.
3: చూడండి, బాప్తిస్మం అనేటువంటిది మనుషులు కనిపెట్టినటువంటి బోధ అయితే అసలు కాదు. అర్థమవుతుందా? ఇదిగో ఈ మనిషి చెప్పాడులే, నేను చెప్పానులే, వాళ్ళు చెప్పారులే, వాళ్ళు డినామినేషన్లు చెప్పారులే, ఈ చర్చ్ ఆర్గనైజేషన్లు చెప్తున్నారులే, ఇతర వేరే మత శాఖల వాళ్ళు చెప్తున్నారులే అని మనుషులు కనిపెట్టింది కాదు. ఇది అదంతా కూడా క్రీస్తు యొక్క శరీరంలో పాల్గొందుకోవడానికి, క్రీస్తు యొక్క మరణంలో సాదృశ్యంగా బాప్తిస్మాన్ని బైబిల్లోనే చూపించబడుతూ ఉంది. ఓకే.
0: All right, we also noticed from last week about the thief on the cross when Jesus told him that he was saved there. The thief was under the law of Moses. He was not under the command of the New Testament to be baptized.
3: చూడండి, గత వారం మనం చూసినప్పుడు శిలువ మీద ఉన్నటువంటి ఒక దొంగ కూడా రక్షణ పొందినట్లు నీవు నాతో పాటు పరదేశంలో ఉంటావు అని దొంగ కూడా అక్కడ రక్షణ పొందినట్టుగా మనం చూస్తాం. అప్పుడు అక్కడ ప్రశ్న ఏమనిచ్చిందంటే, మరి ఈ దొంగకు ఏ విధంగా బాప్తిస్మ ఇచ్చాడు అక్కడ యేసుక్రీస్తు? ఆయన ఎక్కడ బాప్తిస్మ ఇవ్వలేదే, ఎలాగో ఆయన రక్షించబడ్డాడు, నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని ఎలాగో చెబుతున్నాడు అని మనం ప్రశ్నించాం. దానికి సంబంధించి అక్కడ ఏం నేర్చుకున్నామంటే, ఆ దొంగ అప్పటి వరకు ఏ దాని కింద ఉన్నాడు? మోషే ధర్మశాస్త్రం కింద ఉన్నాడు. కాబట్టి అతడికి యేసుక్రీస్తు స్వయంగా అతనికి రక్షణించినట్టుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు పునరుత్థానుడు అయిన తర్వాత ఆ ఆజ్ఞను మనం అఫీషియల్ గా పొందుకున్నాం. ఓకే.
0: And today we've answered the question about the apostles. They must have been baptized because if they were not, they would not have been obeying what Jesus had told them to teach.
3: చూడండి, ఈ రోజు మనం నాలుగో ప్రశ్న నుండి మనం చూసుకున్నాం. ఏమన్నానంటే, అపోస్తలులందరూ కూడా బాప్తిజం పొందినట్టు ఎక్కడ మనకు దాఖలాలు లేవే, మరి వాళ్ళు నిజంగా బాప్తిజం పొంది ఉంటారా, వాళ్ళకి రక్షణ ఎలాగా వచ్చింది అని మనం ప్రశ్నించాం. కానీ దాని గురించి మనకి ఏం చెప్తున్నాడంటే, బోధించాల్సినటువంటి వాళ్ళే విధేయత చూపుకోకుండా ఉంటారా? బోధించుతున్నటువంటి వాళ్ళే విధేయత చూపుకోకుండా ఉంటారా? ఇప్పుడు యేసుక్రీస్తు సర్వమందరికీ కూడా బాప్తిజం ఇవ్వాలని ప్రకటిస్తున్నప్పుడు యేసుక్రీస్తు కూడా ఎక్కడ బాప్తిజం పొందాడు?

0: బాప్తిజమము అనేటువంటిది కేవలము సింబల్ మాత్రమే కాదు. ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారంటే, ఇదిగో నీవు రక్షించబడ్డావు, ప్రార్థన చేశావు, విశ్వసించావు, మారు మనసు పొందావు, నువ్వు రక్షించబడ్డావు, తర్వాత రేపో మొన్నాడు లేకుంటే నీ పెళ్లి రోజు అప్పుడు నీ పుట్టినరోజు అప్పుడు నువ్వు వెళ్ళి బాప్తిజమాలు కావాలంటే తీసుకో అని చెప్తూ ఉంటారు. అది కేవలం సింబల్ కాదు. నీవు రక్షణ పొందడానికి, నీ పాపములు అన్నిటిని కూడా కడిగి వేయడానికి నీవు తీసుకోవాల్సినటువంటి ఆజ్ఞ బాప్తిజమం అనేటువంటిది. ఓకే, ఇట్ ఈస్
1: And then we've also noticed today that we have to be baptized correctly, just as the Bible teaches, not as man teaches, but rather as the Bible teaches.
0: చూడండి, అలాగే చివరిగా మనం ఏం చూసామంటే, రెండోసారి బాప్తిజం పొందొచ్చా అని మనం అడిగాడు కొంతమంది ప్రశ్న. ఇంతకు ముందు తీసుకున్నాను, మరి ఇప్పుడు తీసుకోవచ్చా అంటే, సరైన విధానంలో నీవు తీసుకోలేదని నువ్వు గ్రహించినప్పుడు సరైన విధానంలో బాప్తిజం పొందాలి మనం, లేకపోతే నీ పాపములు ఎప్పటికీ కూడా క్షమింపబడవు. ఓకే,
1: all right, so let's notice as we finish up the program today that let's understand we cannot follow traditions of men. That's not the way that we are saved. We have to be saved, repent and be baptized, believe and be baptized for the remission of our sins. That's the proper way. We don't do it by the tradition of men.
0: చూడండి, మనిషిని యొక్క ఆచారాలతో మనం ఎప్పటికీ కూడా వెంబడించకూడదు. నువ్వు రక్షణ పొందాలంటే ఖచ్చితంగా బాప్తిజం పొందాలి. నువ్వు నిజంగా రక్షించబడాలని అనుకుంటే సరైన విధానంలో బాప్తిజం పొందాలి. అనేకమైన ఉదాహరణలు మనం చూస్తూ వచ్చాము బైబిల్ గ్రంథాల్లో. కేవలము సరైన విధానంలో వింటూ, సరైన విధానంలో నువ్వు రక్షించబడుతూ, సరైన విధానంగానే నువ్వు ఉన్నట్లయితేనే నీకు రక్షణ ఉంటది. కానీ లేకపోతే మనిషిని యొక్క ఆలోచనలు, మనిషిని యొక్క పద్ధతులను, మనిషిని యొక్క ఆచారాలను నువ్వు వెంబడిస్తున్నట్లయితే
1: And if I believe this book at all, if I believe the Bible at all, then I have to understand I've got to follow the Bible 100%. Not just part of what I might believe, but everything that this book says.
0: చూడండి, బైబిల్ అనేటువంటిది పరిపూర్ణంగా మన దగ్గర ఉంది. కేవలము నీకు ఆలోచన చేసుకున్నంత వరకే ఇది ఇలాగే ఉందని అనుకుంటే సరిపోదు. అంటే నీ ఆలోచన తగినట్టుగా ఇది ఉందిలే అని అనుకుంటే సరిపోదు. ఇది ఖచ్చితంగా దీంట్లో ఏముందో అదే సరైనది. దీని ప్రకారమే మనందరం కూడా చేయవలసిన వారిగా ఉన్నాం.
1: And so the question is, as we close out, before we'll take some questions, but we can't ask, what have I always believed, or what has my church always taught about this issue? The question is, what does the Bible say?
0: చూడండి, ఇక్కడ మీరు ప్రశ్నించాల్సిన విషయం ఏమిటంటే, అన్నారే తారక్, ప్రశ్నించాల్సిన విషయం ఏమిటంటే, తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనుషులు ఏం బోధిస్తున్నారు, సంఘాలు ఏం బోధిస్తుంది, ఇది ఏం బోధిస్తుందో, ఇదంతా కూడా మనం ఆలోచన చేసి దీన్ని పరిగణనలో తీసుకోకూడదు. దీని అంతా తీసుకొని మనం పరిగణనలో తీసుకోవద్దు. కేవలము బైబిల్ ఏం చెబుతుందో దీనిని మాత్రమే మనం పరిగణనలో తీసుకోవాలి. దీనిని మాత్రమే మనం ఆలోచన చేసి దీని ప్రకారం మనం చేయాలి. ఓకే,
1: దిస్ బుక్ ఇస్ అ లాట్ ఆఫ్ థింగ్స్.
0: చూడండి, ఈ బుక్ మనకు అనేకమైనటువంటి ఆలోచనలు, అనేకమైనటువంటి విషయాలు కలిగి ఉన్నది.
1: ఇట్స్ ఎ హిస్టరీ బుక్.
0: ఇది చరిత్ర గ్రంథము, అవునా? ఈరోజు తెలుసుకున్నాం కదా, ఇదేంటి, చరిత్ర గ్రంథం, రైట్?
1: It's a guide book to show us where to go.
0: మీకు అర్థమవుతుందా? ఇది చరిత్ర పుస్తకము, అలాగే ఇది మనల్ని అందరినీ కూడా నడిపించేటువంటి పుస్తకంగా కూడా ఉంటున్నది.
1: It's also a rule book.
0: Also
1: a rule book, a book of rules.
0: Root.
1: R-U-L-E-S, rule book.
0: ఇది అలాగే ఒక మార్గమైనటువంటిది, ఒక వేరు లాగా వేరు సంబంధించినటువంటి పుస్తకం.
1: But it is also a book that is very clear on the commands of salvation.
0: చూడండి, రక్షణ గురించి ఖచ్చితంగా ప్రకటించబడినటువంటి పుస్తకం ఇదంతా కూడా. రక్షణ గురించి ఖచ్చితంగా ప్రకటింపబడినటువంటి పుస్తకం ఇదంతా కూడా.
1: So again, the question is not what have I believed or what does my church teach, but rather what does the Bible say?
0: చూడండి, ఇక్కడ ప్రశ్న ఏంటంటే మనుషులు ఏం చెప్తున్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారు, వీళ్ళు ఏం చెప్తున్నారు కాదు, బైబిల్ ఏం చెప్తుందో అది ఆలోచన చేయండి ఫస్ట్.
1: So the thing, it's not just Church of Christ doctrine. It's not just what Brother Ravi says or what Brother Paul says.
0: ఇది కేవలం క్రీస్తు సంఘం యొక్క బోధ మాత్రమే కాదు. చాలా మంది అనుకుంటారు కదా, ఇది రవి వర్మ చెప్తున్న బోధ, లేదంటే ఇది పాల్ చెప్తున్నటువంటి బోధ, ఇది లేకపోతే ఇంకొక మత సంఘం చెప్తున్నటువంటి బోధ, ఇది క్రీస్తు సంఘం వాళ్ళు చెప్తున్నటువంటి బోధలే, వాళ్ళ బోధలే అని చెప్పి కొట్టివేసి తట్టుకోని ఉంటున్నారు మనుషులు. అది అలాగే ఉండకూడదు.
1: But rather, it's what Jesus commands us to do.
0: చూడండి, ఇదంతా కూడా యేసు క్రీస్తు మనలకు మనకు ఆజ్ఞాపించినటువంటి పుస్తకం. ఇదంతా కూడా ఎలాగ చేయాలి, ఏ విధంగా ఉండాలని.
1: And when the truth has been revealed, as it is in this book, we have to obey it.
0: చూడండి, ఈ పుస్తకం మనకు ఏం చెప్తుందంటే తప్పకుండా మనం దీనికి లోబడాలి అని నేర్పుతుంది.
1: All right, so that's going to conclude our 8-part series in baptism. Are there any questions in the audience about any of these things?
0: Okay, again,
1: I said that's going to conclude our 8-part series about baptism. Is there any questions from anybody there in the audience?
0: Sunday. ఇప్పటివరకు కూడా ప్రశ్నలు అడిగారు, ఇప్పటి వరకు కూడా మనం ముగింపులో ఉన్నాము. ఈ 8 తరగతుల గురించి మట్టు మనము ముగింపులో ఉన్నాము ఈరోజు. అయితే ఈ బాప్తిజం గురించినటువంటి ఆ ఈ పాఠంలో ఏమైనా ఇంకాను మీకు ప్రశ్నలు కనుక ఉన్నట్లయితే దయచేసి అడగండి. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా బాప్తిజం గురించి? ప్రశ్న అడుగుతా ఏమని అంటే, ఇప్పుడే తీసుకోకపోతే ఏమవుతుందన్నా, అంటే మళ్ళీ తీసుకుంటా కదా, ఇంకా పూర్ణంగా తెలుసుకొని తీసుకుంటాను, తీసుకున్న తర్వాత నేను సరిగా లేకపోతే ఎలాగా అని చెప్పి నువ్వు అంటున్నావు కదా, దాని గురించి అడగను. బ్రదర్, హియర్ సమ్ సిస్టర్ ఈస్ డిలే టు గెట్ బాప్టిజం బికాస్ ఆఫ్ ఇఫ్ వి If she get baptism, after that we do not follow rightly, do not follow the commands. So we she is thinking like that. I can't follow Jesus Christ commands. So that's why I'm delayed to get baptism. She right. says that.
1: Well, I mean, I'll just be honest, in that case, it's proper to wait because you have to be baptized for the right reason. And Christianity is a commitment. It's a way of life. And so I cannot, you know, think that, well, I'll be baptized and then I'll just live like I want to. I can't do that. I know she's delaying, but, you know, tomorrow is never guaranteed. And it takes a commitment to be a Christian. And I hope that as we've talked about baptism, that it shows the importance that it is necessary. We have to do it. And we're not promised tomorrow. We could all be dead tomorrow, as you know. And so the delay is very, very, it's not a good situation or position to put your soul into delay. But I have to obligate myself, if I'm going to be baptized, I have to live a Christian life. We're commanded to remain faithful unto death. And so it's important to make the obligation to be baptized and to live a Christian life.
0: చూడండి, క్రైస్తవుడిగా నువ్వు మారాలని అనుకుంటున్నట్లయితే ఖచ్చితంగా బాప్టిజం తీసుకోవాలి. లేదంటే నీకు రేపటి దినం అనేటువంటిది నీకు ఉందా లేదా అనేది కూడా మనకు తెలియదు, ఎందుకంటే అది ప్రామిస్ చేయలేదు మనకు. రేపు దినం మనం ఉంటామో లేదు తెలియదు మనం. కానీ నువ్వు బాప్తిజం ఎందుకు తీసుకోవాలంటే నీ పాపములను క్షమింపబడడానికి బాప్తిజం తీసుకోవాలి కాబట్టి తీసుకోవాలి ఖచ్చితంగా. ఆ తర్వాత నీ క్రిస్టియానిటీని ఎలాగ నడిపించుకోవాలనేది బైబిల్ మనకు బాగా చెప్తుంది, దాన్ని మనం వివరించాలి. ఇప్పుడైతే రేపు దినం మనకు లేదు కాబట్టి, సమాజం పరిపాలన లేదు కాబట్టి, ఏ రోజు ఏం సంభవిస్తుందో మనకు లేదు కాబట్టి, మనము మన పాపములన్నింటినీ కూడా క్షమింపబడే ముందుగానే ప్రిపేర్ గా ఉండాలి. ఆ తర్వాత నీవు ఏమైనా చేయాలని అనుకుంటే బైబిల్ గ్రంథం నీకు నడిపిస్తుంది, క్రైస్తవ్యం నీకు నడిపిస్తుంది. ఎందుకంటే క్రైస్తవ్యం అనేటువంటిది ఒక నిర్ణయమైనటువంటి జీవితం, అంటే కమిట్మెంట్ లైఫ్ అంటారు, అంటే కమిట్ చేసుకోవాలి. నేను నీవు క్రీస్తుకు సంబంధితంగా జీవించాలి అని నువ్వు నిర్ణయించుకొని బాప్తిసం పొందాలి. ఆ తర్వాత నేను ఉంటానో ఉండను అని అంటే అదంతా కాదు, ముందుగానే సిద్ధపడాలి దాని గురించి. ఓకే బ్రదర్.
1: But until she's baptized, God is still going to hold her sins against her. So it's important to be baptized.
0: చూడండి, దేవుడు ఏ రోజు ఎలా జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి ఈ ప్రాముఖ్యమైనది బాప్తిజం పొందాలి అనేటువంటి దేవుడి చోట మనం ఆజ్ఞాపించబడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా మనం బాప్తిజం పొందాలి.
1: Okay. Any other question?
0: దేవుని ప్రశ్నలు ఉన్నాయా? మరి ఎప్పుడు తీసుకుంటున్నారు అయితే బాప్తిజం? అందుకే తీసుకోలేదు. రేపు అనేటువంటి దినం నీకు లేదు అనే నీకు అసలు ఎవరికి లేదు నమ్మకాలు. ఇప్పుడు రేపు ఏమవుతుందో మనకు తెలియదు కదా. ఏం చేయాలంటే మనం రక్షింపబడి ముందుగానే రక్షింపబడి సిద్ధంగా ఉండాలి. చిన్న ఏజ్ అంటే ఎప్పుడు? ఇప్పుడు నీ ఏజ్ అంటే నీ ఏ క్లాస్ ఇప్పుడు ఎంత వయసు? నీకు సత్యమైన అర్థమవుతుందా? విశ్వాసం బైబిల్ గ్రంథంలో ఏం బోధించబడుతుందో తెలుస్తుందా? పూర్తిగా నీకు అర్థమవుతుంది అంటే బైబిల్ అనేటువంటిది పూర్తిగా అర్థమవుతుందంటే నీవు దానికి అనుగుణమే అయితే, నిజంగా నేను పాపినని నువ్వు గ్రహించినట్లయితే, నువ్వు ఆజ్ఞలో అతిక్రమిస్తున్నావని గ్రహించినట్లయితే తీసుకోవచ్చు. నీ వయసును బట్టి నువ్వు బాలుడిగా ఉన్నప్పుడు నీకు ఏం అర్థం కాకోకుండా అందరూ తీసుకుంటున్నారు కదా అల్లి, నేను కూడా మునుగుతాను అని చెప్తే అది కుదరదు. ఓకే బ్రదర్.
1: Okay. Any other question?
0: No problem, brother. There is no okay. questions for you.
1: But remind her it's important not to delay, to that she needs to, her sins are not going to be forgiven until she's baptized.
0: Brother, I can't hear you clearly.
1: Okay. I said, but it's important to remind her that her sins are not going to be forgiven until she's baptized and make the commitment to live a Christian life.
0: చూడండి, మనము బాప్తిజం గురించినటువంటి విధానంలో మనం ఆలస్యం చేయకూడదు తెలుసుకున్న తర్వాత, అంటే క్రీస్తుని పోలి మనం కమిట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం మనకు ఉండదు కాబట్టి, ఖచ్చితంగా మనము రేపు మనకు ఉండదు కాబట్టి ఖచ్చితంగా బాప్తిజం మనం పొందాలి అని. Many students are went to marriage, brothers, today, so
1: they're
0: absent today.
1: Okay. I see. No problem. Okay. Anything else?
0: Okay. No, there is no questions today.
1: Okay. Well, I appreciate
0: tomorrow class, and I mean next class.
1: Okay. Next week, we're going to begin a series on the church. That's very important. After baptism, we have to be members of the church. Or that makes us members of the church. And so, Lord willing, next week we'll talk about the church and the importance of it and living a Christian life in the church.
0: చూడండి, రేపటి వారం నుండి మనము దేవుని చిత్తం అయితే సంఘం గురించి మనం తీసుకుందాము, సంఘం గురించి మనం నేర్చుకుందాము. బాప్తిజం పొందిన తర్వాత నేర్చుకోవాల్సినటువంటి విషయము సంఘం గురించి, ఆ దాని గురించి దేవుని చిత్తం అయితే రేపు వారం నుండి మనం కొనసాగించుకుందాము.
1: Okay, brother. Okay, all right. Shall we close with prayer?
0: Yeah.
1: Okay, so, shall I do it?
0: No, Ashok brother, there is Ashok brother.
1: Say again?
0: Ashok brother, chestra prarthana?
2: Chestan, brother.
1: Okay.
2: Prarthana. సర్వష్టికి కారణ సముద్రమైన మా ప్రియ పరలోకి తండ్రి, దేవానైనా నిఘనమైన మనకి వీళ్ళ స్తుతులు స్తోత్రము తెలియజేస్తాం తండ్రి. ప్రభానాయన ఇప్పటి వరకు సజీవులకలోంచి నీ ప్రేమ చేత నీ కృప చేత మమ్మల్ని కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తులు తెలియజేస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఈ సాయంకాల సమయంలో తండ్రి ప్రభానాయన నీ విలువైనటువంటి మాటలను తండ్రి ప్రభానాయన మీరు వినిపింపజేసినందుకే మీకు కృతజ్ఞతాస్తులు తెలియజేస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ప్రభానాయన మనిషికి కావలసిన తండ్రి ప్రభువైన రక్షణ కావాలి అని మీరు తెలియజేస్తూ ఉన్నారు తండ్రి. అదేవిధంగా తండ్రి ప్రభువైన బాప్తిస్మను గురించినటువంటి ప్రాముఖ్యతను తండ్రి ప్రభువైన ఎనిమిది సిరీసులుగా తండ్రి ప్రభువైన మీరు వినిపింపజేసినందుకే మీకు కృతజ్ఞతాస్తులు తెలియజేస్తూ ఉన్నాను తండ్రి. ఎవరైతే ఇంకా బాప్తిస్మం తీసుకోకుండా ఉన్నారో తండ్రి ప్రభువైన వారందరినీ మీరు ప్రేరేపించి తండ్రి ప్రభువైన వారు బాప్తిస్మం తీసుకున్న మీరు కృపను అనుగ్రహించుకుని వేడుకొనొచ్చుకున్నాను తండ్రి. వారికి మీ రక్షణ వాక్యాన్ని మీరు అనుగ్రహించుకుని వేడుకొనొచ్చుకున్నాను తండ్రి. అదేవిధంగా తండ్రి ప్రభువైన వచ్చే వారం నుండి తండ్రి సంఘాన్ని గురించి తండ్రి విలువైనటువంటి మాటలను మేము తెలుసుకోవడానికి మేము సిద్ధపడుచుండగా తండ్రి ప్రభువైన మీరే తండ్రి మాకు కావాల్సినటువంటి ఆత్మీయమైనటువంటి జ్ఞానాన్ని మీరు మాకు అనుగ్రహించుకుని వేడుకొనొచ్చుకున్నాను తండ్రి. అదేవిధంగా తండ్రి విన్నటువంటి ప్రతి ఒక్కరి హృదయాల్లో తండ్రి ప్రభువైన వాక్యం ఫలించాలని మీరు కృపను అనుగ్రహించండి తండ్రి. అపవాది వాక్యాన్ని ఎత్తుకుని వెళ్లకుండా తండ్రి ప్రభువైన వాక్యానికి లోబడి జీవించగలిగేటటువంటి గొప్ప మనసును మీరు మాకు అనుగ్రహించుకుని వేడుకొనొచ్చుకున్నాను తండ్రి. అదేవిధంగా తండ్రి ప్రభువైన పాల్ బ్రదర్ ని తండ్రి ప్రభువైన మీరు తండ్రి ఆ కుటుంబం అంతటిని కూడా మీరు దీవించి ఆశీర్వించుకుని వేడుకొనొచ్చుకున్నాను తండ్రి. వారు విలువైనటువంటి మాటలను తండ్రి ఇంకా మాకు ఎక్కువగా వినిపించినావున అతను మీరు మంచి జ్ఞానాన్ని చేత మీరు నడిపించుకుని వేడుకొనొచ్చుకున్నాను తండ్రి. అదేవిధంగా తండ్రి ప్రభువైన రవి బ్రదర్ ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రభువైన అతను కూడా తర్జుమాల తండ్రి ప్రభువైన మీరు మంచి జ్ఞానాన్ని మీరు అనుగ్రహించి తండ్రి ప్రభువైన మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తులు తెలియజేస్తూ ఉన్నాను తండ్రి. అదేవిధంగా తండ్రి విన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వించుకొని పర సంబంధమైనటువంటి ప్రతి దీవెను ప్రతి ఒక్కరి మీద మీరు కుమ్మరించుకొని మా ప్రభువు రక్షకునైన యేసుక్రీస్తు అతి పవిత్రమైన నామములో అడిగి వేడుకొని చిన్నాను మా కన్న తండ్రి. ఆమేన్.
0: ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు అండి. వందనాలు చెప్పండి.

Good evening, my dear Ignitas, my dear brothers and sisters. Greetings in the name of Lord and Savior Jesus Christ. This is Jack Williams reporting from Ignite Radio India, Hyderabad Remote Studio. My hearty greetings to each and everyone who are there in the online. And thank you so much for your time, and I really appreciate your support, encouragement and prayers. My dear brothers and sisters, this Ignite Radio India is growing day by day with His grace and with His love. And through this Ignite Radio, we are spreading the true doctrine, the New Testament doctrine, to all over the world. And we are, you know, spreading spreading the word of God, and we are spreading the love to all over the world through this Ignite Radio. I thank Brother Kik, and I thank Sivu Sisare, and I thank Brother Paul, and each and everyone who supported the Ignite Radio India directly and indirectly, and really appreciate your great love. So my dear Ignitas, my dear brothers and sisters, and before we jump into the lesson, I would like to thank from morning onwards we have the wonderful programs has been running over there. Starting with the 180 with Brother David Raju, and from Ongole, India, and Brother Vijay from Eluru, India, and growing in wisdom with Brother Vijay, Eluru, India, and we have the guiding light with Brother David Murugan from Tamil Nadu, India, and we have special program with Brother Paul and Martin, and we had ladies lift class with the sister Deepthi. So I thank each and everyone for their continuous support, and I from bottom of my heart really appreciate their great time. So my dear greatest, my dear brothers and sisters, so in our life, you know, we have two paths everywhere. If you see the life, what are the things if you're going through, we have to make two decisions, either yes or no. Okay, so if we are in between the middle, then God also doesn't like this. So we should say yes, or we should say no. For example, let me take if you go through the professional way, we have many options, and once we enter and once we settle down in the job, either we need to continue or we need to stop. And we have, you know, if you see this universe, we have day and light, and we have good and bad and everything. So there are two ways are always there in our life, and God has given all the things, all the opportunities, and all the chances in our sight. So what we need to do is we need to select one. We need to select one. So my dear Ignitas, you know, Jesus talked about these two roads. Yeah, and if you see in the Psalm chapter 1, it introduced them powerfully, showing the blessed person and the weak person. So their choices, characters, and final destiny. So my dear Ignitas, my dear brothers and sisters, so today our sermon, our Bible study is on the two roads from the Psalm chapter 1. So let's take a look, and we're gonna jump into the lesson. So ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇగ్నైట్ రేడియో శ్రోతలారా, ఇక్కడ ఆన్లైన్లో చేరవచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతిపరిశుద్ధ నామంలో వందనములు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ యొక్క గొప్ప దినాన్ని మన యొక్క జీవితంలో దయచేసినందుకు గాను, అలాగే ఈ యొక్క సమయాన్ని దేవునితో గడపడానికి దేవుడు తన అనుగ్రహించిన కృపకు గాను ఆయనకి మనం కోటాది కోట్ల స్తుతులు మనము చెల్లించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనల్ని సృజించినప్పుడు ఆయన పోలిక చొప్పున మనలను సృజించాడు. ఇక్కడ
ఇక్కడ సృష్టి మొదలుకొని మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు జరుగుతున్న జీవితాంతం, ఇప్పుడు జరుగుతున్న మన యొక్క జీవితం అంతం వరకు దేవుడు మనకెప్పుడు రెండు విషయాలు, అంటే మనంతటా మనమే ఎన్నుకునేలాగా రెండు విషయాలు మన యొక్క జీవితంలో ఆయన చూపించాడు. అది మంచి కానీ చెడు కానీ, అలాగే ఉదయం కానీ రాత్రి కానీ ఏదైనా, అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి రెండు చాయిసెస్ ఉన్నాయి, రెండు చాయిసెస్ ఉన్నాయి. ఏమన్నా దేవుడు ఇక్కడ మనకి ప్రవణ యేసుక్రీస్తు వారికి కూడా నూతన బంధన గ్రంథంలో చాలా గొప్పగా మాట్లాడాడు, ఉంటే చల్లగానైనా ఉండండి లేకపోతే వెచ్చగానైనా ఉండండి, నులివెచ్చని స్థితిలో ఉండిన ఎడలా మనము బయటికి పారవేయబడతాం. కాబట్టి ఇక్కడ మనకి ఆ రెండు చాయిసెస్ మనకు దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జాగ్రత్తగా మనము కీర్తనల గ్రంథం మొదటి అధ్యాయం చూసుకున్నట్లయితే దాంట్లో ఇంకా చాలా గొప్పగా ఈ యొక్క చాయిసెస్ గురించి చెప్పడం జరిగింది. మొదటిది దుష్టులు ఎలాగా ఉంటారు, అలాగే ఆశ్రవదించిన బిడ్డలు ఎలాగా ఉంటారు అనే రెండు చాయిసెస్ మనకి ఇక్కడ దేవుడిస్తున్నాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ప్రియమైన సోదరి సోదరులారా, ఈ యొక్క వాక్య పట్టణ చదువుకుని మనము దేవుని యొక్క వాక్యంలోకి మనము ముందుకు కొనసాగుదాం. సో హియర్ లెట్స్ రీడ్ సామ్ చాప్టర్ 1 ఫ్రమ్ ఫస్ట్ టు లాస్ట్ వర్స్. సామ్ చాప్టర్ 1 ఫ్రమ్ ఫస్ట్ టు లాస్ట్ వర్స్. Blessed is the one who does not walk in the step with the wicked, or stand in the way that sinners take, or sit in the company of mockers, but whose delight is the law of the Lord, and who meditates on his law day and night. That person is like a tree planted by the streams of water, which yields its fruits in season, and whose leaf does not wither, and whatever they do prosper. Not so wicked, they are like chaff. That the wind blows away. Therefore, the wicked will not stand in the judgment, nor sinners in the assembly of the righteous. For the Lord watches over the way of the righteous, but the way of the wicked leads to destruction. So let's read the same in the Telugu. Kirtan Rana Madhyacha. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుండే చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటవాడనదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వల్లెనుండును. అతడు చేయనిదంతయు సఫలమగును. దుష్టులు అలాగను ఉండక గాలి చెదరగొట్టు పొట్టువలేనుందరు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతివంతుల సభలో పాపులను నిలవరు. నీతివంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. కాబట్టి ప్రియమైన ఇగ్నైట్ రేడియో శ్రోతలారా, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దుష్టులు నీతివంతులు, కాబట్టి ఇక్కడ ఇద్దరు యొక్క వ్యత్యాసాన్ని మనము చూసుకున్నాం. సో మై డియర్ ఇగ్నైటర్స్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సో వాట్ ఇఫ్ యు సీ దస్, బిగిన్ విత్ ద స్టోరీ అబౌట్ ద చాయిసెస్ ఇన్ లైఫ్. Here, Psalm 1 sets the tone for the entire book of Psalms. It introduces two ways of living. One, the way of righteous, that is blessed. And second, the way of the wicked, that is perishing. So, if you see in the Psalm 1, it's not just poetic, but it is a prophetic. It lays our spiritual roadmap for life and eternity. So my dear Ignatius, my dear brothers and sisters, so your choices today determines your destiny tomorrow. So here, if you see the most of the things, this verses wants about everything in our life. So let's have a quick prayer, and we're gonna jump into the lesson. Our Father in heaven, thank you Lord for giving us this wonderful opportunity to share the true doctrine, the word of God, through Ignite Radio. Father, please help us and bless us. Please give us your knowledge and wisdom. Father, please help us to store your words in our hearts, so that it will not perish forever in our entire life. Father,
Please protect us and guide us. Please bless our families. Please bless our congregations. Father, give us your wisdom and give us your knowledge. In Jesus' name we pray. Amen. So my dear Ignatius, my dear brothers and sisters, if you see in the first verse, blessed is the man. Blessed means more than happy. It means deeply fulfilled or favored by the God. And you know, this verse warns about three progressive actions. If you see, they walk in the council and stand in the path and sit in the seat. So these three words shows the progressive actions. So first one, walk in the council, which is thinking like the world. And second one, stand in path, which is like behaving like the world. And third one, sit in the seat, which is belonging to the world. So it is slow fade into the sin. So my dear Ignatius, my dear brothers and sisters, first you listen, then stand, then settle in. So what we need to do? First we need to listen, and then we need to stand on it, and then we need to settle for it. So my dear Ignatius, my dear brothers and sisters, we have to be very careful. We have to be very careful. Begin by painting a picture of life, as a journey with two roads. Here, everyone is either on the path of life or the path of destruction. If you see in the Matthew chapter 7, verse 13 and 14. Matthew chapter 7. Verse 13 and 14. Enter through the narrow gates, for wide is the gate and broad is the road that leads to destruction, and many enter through it. But small is the gate and narrow the road that leads to life, and only a few find it. So here we see that the broad road and the narrow road. So my dear Ignatius, my dear brothers and sisters, we need to be very careful. So when Jesus talked about these two roads, and if you see in the Psalm chapter 1, introduced them powerfully, showing the blessed person and the wicked person, and their choices, character and final destiny. So my dear Ignatius, my dear brothers and sisters, we need to be very careful. So here it doesn't mean it's not talking about the gates or the roads. Basically, the choice that most people will make in nowadays. So here Jesus is saying about the choice. So what is your choice? So here, most people will make is the wide gate, which is leading to an easy path. And the imagery of wide gate implies something easy to see and easy to get through. But it also suggests something that accommodates our preferences. Wide gates gives us more choice over how to pass through than do narrow ones, since what lies on the other side of the gate appears to be easy. It is a choice most people will make. This has sad, heart-rending implication for the eternal fate of the most people. So my dear Ignatius, my dear brothers and sisters, so it is the choice which we make. It is a choice most of the people will make. So this verse warns, the first verse, blessed is the man that walketh not in the counsel of the ungodly, nor standeth in the way of sinners, nor sitteth in the seat of the scornful. So here this verse warns of a downward spiral. So downward action, downward our spiritual is going to downward.
So walking, so casually entertaining the ungodly advice. And second one, standing, pausing and identifying with sinful behavior. And third one is sitting. It is like settling into the lifestyle of mockery and rebellion. So my dear Ignatius, my dear brothers and sisters, we should not walk and we should not stand, we should not sit with that kind of people, with that kind of mindset. So Premana Ignite Radio Srotulara, Premana Ignite Radio సహోదరి సహోదరులారా, ఇక్కడ మొదటి వచనం మనం చూసుకున్నట్లయితే, దుష్టుల ఆలోచన చెప్పుల నడవక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. ఇక్కడ చూసుకున్నట్లయితే మూడు క్రియలు మనం చూడవచ్చు, నడవడం, నిలవడం, అలాగే కూర్చుండడం. సో ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఈ దుష్టులు అనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ మూడు క్రియల ద్వారా మనల్ని, అలాగే అంటే క్రైస్తవులుగా పిలవబడుతున్న మనల్ని, అలాగే క్రీస్తు ఎదుగుతున్న వాళ్ళని క్రొంగదీయటానికి ఉపయోగించే బాణాలు. ఇక్కడ నడిచే వాళ్ళు ఏం చేస్తారంటే, తేలిగ్గా దేవుని గురించి అనవసరమైన వ్యాఖ్యలు చేయటం, అనవసరమైన అడ్వైస్లు ఇవ్వటం చేస్తారు. అలాగే రెండు విషయంకి వచ్చేసరికి కూర్చుండడం. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మనలో ఉన్న పాపపు బ్రతుకుని కానివ్వండి, ఒకవేళ మనం దేవునిలో ఉన్నప్పటికీ కూడా మన పాత యొక్క జీవితాన్ని తీసుకొని వచ్చి దాని గురించి మాట్లాడి, దాని గురించి చెప్పి, దాని గురించి దెప్పిపరిచేవారుగా ఉన్నారు. అలాగే మూడోది కూర్చోవడం. ఇక్కడ కూర్చున్నట్లయితే వీళ్ళు ఎలాంటి వారు అంటే, వాళ్ళు దేవునికి భిన్నమైనటువంటి వాళ్ళు, దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ముగ్గురు ఈ దుష్టులు ఎక్కడైతే ఉంటారో వాటి చొప్పున మనము ఖచ్చితంగా నడవకూడదు, కూర్చుండకూడదు, అలాగే నిలవకూడదు. So my dear Ignatius, my dear brothers and sisters, and also if you see in Romans chapter 12 verse 2, do not conform the pattern of this world, but be transformed by the renewing of your mind, then you will be able to test and approve what God will is His good, pleasing and perfect will. So here Paul is urging his people or the Christians to respond to God's mercy and His forgiveness for our sin and His inclusion of us in His family. So my dear Ignatius, my dear brothers and sisters, here if you see Paul tells us to abandon the chase for pleasure, position and status, and to stop living like everyone else. Instead, he urges us to be transformed from the inside out. Specifically, he writes that we must be changed in how we think to our minds. So my dear Ignatius, my dear brothers and sisters, here if you see, specifically he writes that we must be charged in how we think, to have our minds renewed so that we can begin to understand God's will for our lives. So God may continue to provide us with pleasure, position and status in various forms, but he urges us to learn how to look at the life with a new question. That is, what does God want from me? What is truly a good and acceptable and perfect use of my life for his purpose? So my dear Ignatius, my dear brothers and sisters, we need to check once. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నట్లయితే రోమీలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము
రెండవ వచనం మనం చూసినట్లయితే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మరి నూతన ఒకటి వలన రూపాంతరం పొందుడి. ఇక్కడ మనం చూసినట్లయితే మొదటి వచనంలో ఏం చెప్పారు, దుష్టులు ఆలోచించొప్పున నడవకూడదు, నిలవకూడదు, కూర్చుండకూడదు. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రోమీయుల రాసిన పత్రికలో ఒకవేళ మనలో ఆ యొక్క ప్రాచీన స్వభావం కలగ ఉండినట్లయితే మనము రూపాంతరం పొందాలి. ఈ లోక మర్యాదని మనము అనుసరించకూడదు. దేవుని చిత్తానికి అవసరమైనది, ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమైనది, అలాగే దేవుని చిత్తమే ఏదో మనం పరీక్షించి తెలుసుకోవాలి. అలాగూ చేస్తేనే దేవుడు మనల్ని మారుస్తాడు, దేవుని యొక్క రాజ్యంలో మనల్ని జ్ఞాపకం చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే పౌలు గారు అక్కడ ఉన్న క్రైస్తవులకి అదే చెప్తున్నాడు, మనం మొదటగా ఆయన యొక్క నీతిని, ఆయన యొక్క రాజ్యాన్ని, ఆయన యొక్క కృపని, ఆయన యొక్క ప్రేమని మనము చూసుకోవాలి. ఇక్కడ ఒకవేళ మనం నిజంగా గనక దేవునిలో అలాగ ఉన్నట్లయితే, దేవునితో అటువంటి సంబంధం మనం కలిగినట్లయితే, అలాగే మనము మొదటగా మనం ప్రశ్న వేసుకోవాలి, అదేంటండి దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు, దేవునికి నిజంగా అంగీకారమైనది ఏది, అసలు మన యొక్క జీవితం వల్ల దేవునికి రావాల్సిన ఘనత ఏంటిది. సో అందుకు మనం ఏమి చేయాలి, ఇది కనుక మొదటగా మనం ఆలోచించగలిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా మనకు కావాల్సిన ఐశ్వర్యాన్ని, మనకు కావాల్సిన ఘనతని అన్నీ దేవుడు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. సో మై డియర్ ఇగ్నైటర్స్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇఫ్ యు సీ ఇన్ ద వర్స్ 2, ఇట్ డిస్క్రైబ్స్ డిలైటింగ్ ఇన్ గాడ్స్ వర్డ్స్. ఇఫ్ యు సీ, బట్ హీస్ డిలైట్ ఈస్ ఇన్ ద లా ఆఫ్ ద లార్డ్ అండ్ ఇన్ హిస్ లా డోత్ హీ మెడిటేట్ డే అండ్ నైట్. సో హియర్ డిలైట్ ఇస్ నాట్ డ్యూటీ, యు నో డిలైట్ ఇస్ నాట్ డ్యూటీ, ద బ్లెస్డ్ మ్యాన్ లవ్స్ గాడ్స్ వర్డ్. సో మెడిటేషన్ ఇస్ నాట్ ఎంప్టింగ్ యువర్ మైండ్ బట్ ఫిల్లింగ్ ఇట్ విత్ ట్రూత్, రిఫ్లెక్టింగ్ డీప్లీ అండ్ రెగ్యులర్లీ. So my dear Ignatius, my dear brothers and sisters, we need to be delight in the God's word. Here, if you see Matthew chapter 4, verse 4, man shall not live by the bread alone, but by every word that proceeds from the mouth of God. So here, you know, the word of God will live us. The word of God has the power that can lift us from anywhere. So my dear Ignatius, my dear brothers and sisters, we have to be very careful, and we need to stand by the God's word, and we need to be abide by the God's word. And also if you see the same thing in Colossians chapter 3 verse 16, let the word of Christ dwell in you richly. So my dear Ignatius, my dear brothers and sisters, if you see the one example, so Jesus himself quoted in the scripture in the temptation, Matthew chapter 4 verse 1 to 11, he delighted in God's word and used it to resist the devil. So that's why we need to, if we have the God's word in us, and if we have the God's love in us, so we can resist the devil. So although if we have any temptation we got, and if we have any temptations, so God will help us. God will definitely help us and resist the devil. కాబట్టి ప్రియమైన ఇగ్నైట్ రేడియో శ్రోతలారా, దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రెండో వచనంలో దేవుడు ఇక్కడ దేవుని యొక్క వాక్యము, లేకపోతే దేవుని యొక్క
ధర్మశాస్త్రం గురించి చెప్తుంది. ధర్మశాస్త్రము అనగా ఆయన యొక్క మాట. సో ఇక్కడ మనం చూడవలసిన విషయం ఏంటంటే, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు, మనము ఆయన మాట యందు మనము ఆనందించాలి. సో ఇక్కడ మనం చూసినట్లయితే దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. కాబట్టి ఇక్కడ మనము దివారాత్రము దాన్ని ధ్యానించాలి. అదొక అదొక పనిలాగా, లేకపోతే అదొక ఈ అదొక ఉద్యోగంలాగా మనం చేయకూడదు. అది అది ప్రేమపూర్వకంగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే వరంగా మనం ఉండాలి. దేవుని మీద విశ్వాసంతో దాన్ని ధ్యానించే వరంగా ఉండాలి. దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఇక్కడ మనం చూసినట్లయితే ధ్యానం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మన యొక్క మనసును మాత్రం, ఇది ఒక మన యొక్క మైండ్ మాత్రమే కాకుండా మనసును కూడా నెరవేర్చేది. కాబట్టి మనము ధ్యానించినప్పుడు దేవునికి అంగీకారంగా, దేవునికి అనుకూలంగా మనము దాన్ని ధ్యానించాలి. కాబట్టి ప్రేమ నిఘ్నడు శ్రేతులారా, దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 4:4 చూస్తున్నాం, మనం చూడవచ్చు ఇక్కడ మనుషులు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన మనము జీవించవచ్చు అని వ్రాయబడి ఉంది. కాబట్టి మనము ఆయన యొక్క మాటల జీవం ఉన్నది. ఆయన యొక్క మాటే జీవము. మనం ఆయన మాటలు గైకొని ఆయన మాటలు అనుసరించిన ఎడల దేవుడు మనల్ని ఎల్లప్పుడూ ఆయన పక్షమున మనల్ని కాపాడుతాడు. అది అందుకే మనం చూసుకున్నట్లయితే ఈ క్రొత్త నిబంధనలో ఆ ప్రభుని యేసుక్రీస్తు వారు ఆ యొక్క సాతాన్ చేత శోధింపబడినప్పుడు మత్తయి సువార్త 4:1-11 చూసినట్లయితే, ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభువని యేసుక్రీస్తు వారు ఆ యొక్క సాతాన్ నుంచి తప్పించుకోవటానికి, లేకపోతే సాతాన్ని ఎదిరించడానికి దేవుని యొక్క వాక్యము అలాగే దేవుని యొక్క మాటలు అక్కడ ఆయన ఖడ్గంగా వాడినట్లుగా మనం చూడవచ్చు. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, మనము దివారాత్రము యెహోవా ధర్మశాస్త్రం నందు దాన్ని ధ్యానించి యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించే వరంగా మనము ఉండాలి. అలాగే 3వ వచనం మనం చూసుకున్నట్లయితే, సో మై డియర్ ఇగ్నైటర్స్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇఫ్ యు సీ ద థర్డ్ వర్స్, ఇట్ ఈస్ సేయింగ్ అబౌట్ ది ఫ్రూట్ఫుల్ లైఫ్. ఇట్ ఈస్ సేయింగ్ అబౌట్ ది ఫ్రూట్ఫుల్ లైఫ్ అండ్ హీ షాల్ బి లైక్ ఏ ట్రీ ప్లాంటెడ్ బై ది రివర్స్ ఆఫ్ వాటర్. సో if here if you see the word planted, so it is intentional placement by God. It is not like a random one. And if you see the rivers of water, it shows the constant nourishment from the word and spirit. Like if you see in the fruit in season, it refers to godly characters and timely results. And the fourth thing we can see here is leaf does not wither, that is enduring under pressure. And fifth one, if you see prosper, like it is a success in what aligns with God's will. So my dear Ignatius, my dear brothers and sisters, so that's how, if we want to have the fruitful life, then we have to be obey and abide to the word of God. If we are stay or stand in God's words, it shows the leaf does not wither. So it will endure under pressure. So if you see in John chapter 15:5, I am the vine, you are the branches. He who abides in me bears much fruit. So my dear Ignatius, my dear brothers and sisters, if we want to have the fruits of spirit, then we must be the branch of God. And if he abides in God, he will bear the fruit. So my dear Ignatius, my dear brothers and sisters,
Even in prison, Paul bore fruit. So, like, he wrote the letters, conversations, and worships, and his leaves did not wither. So, my dear Ignatius, my dear brothers and sisters, so no matter what, so how much trouble we got, you know, where if you are in God, if you are abide in the word of God, we will bear fruits. So, my dear Ignatius, my dear brothers and sisters, that's how Paul, even he's in prison, so he has the God Spirit, and he has his grace. So, and he has his words. So that's why through letters and through letters to the congregations also, he bore the fruit. So, my dear Ignatius, my dear brothers and sisters, so we should bore the fruit. We should bear the fruit no matter what. So, my dear Ignatius, my dear brothers and sisters, so if you want to have the fruitful life, we need to be in God. So, Premana Ignite Radio Sahodari Sahodarulara, mana moodo vachana mana chusukunnatlayite, athadu neeti kaluvala yorana natabadinadai, aaku vadaka tana kalamandu phalamichi chettuvale nundunu. Kabatti ikkada mana chusukunnatlayite natabadinadi, ikkada evaru natabaddarante devuni chetha manamu natabadali. అలాగే మనం చూసుకున్నట్లయితే రెండో విషయం నీటి యోరణ. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది నీటి యోరణ అనగా అర్థం ఏంటంటే అనుదినము మన యొక్క జీవితం అనేది దేవుని యొక్క మాట ద్వారా ఆయన ఆత్మ ద్వారా అనుదినం మనము అభివృద్ధి చెందుతున్నట్లు లెక్క. అలాగే మనం చూసుకున్నట్లయితే మూడో వచనం ఫలమిచ్చు. కాబట్టి ఫలాలు ఎలాగ వస్తాయి అంటే ఎప్పుడైతే ఏ కాలం తగ్గ ఫలాలు ఆ కాలంలో వస్తాయి. కాబట్టి ఆ కాలంలో ఫలించే వారంగా మనం ఉంటాం ఎప్పుడు దేవుళ్ళు మనకు మనం ఉన్నట్లయితే. రెండో విషయం చూసుకున్నట్లయితే ఆకు వాడదు. కాబట్టి ఆకు ఎప్పుడు వాడిపోతుంది, తనకి ఆ యొక్క చెట్టుకి సరైన ఆ గాలి వెలుతురు అందకపోయినట్లయితే ఆ యొక్క చెట్టు అనేది ఆకులు అనేది వాడిపోవటం జరుగుతుంది. తనకు కావలసిన ఆ చెట్టు కావలసిన ఆహారం దొరకకపోతే అది వాడిపోతుంది. కానీ క్రైస్తవులమైన మనము, క్రీస్తు బిడ్డలమైన మనము ఆ యొక్క నీటి యోరణ నాటబడిన చెట్టు వలె మనము ఉంటాము. అంటే మన యొక్క జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా, మన యొక్క జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా దేవుళ్ళు ఉన్నట్లయితే, దేవుని యొక్క వాక్యంలో ఉన్నట్లయితే, దేవుని యొక్క మాటలో మనం ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మనల్ని అభివృద్ధి చేసేవారిగా ఉన్నాడు. అలాగే చివరిగా చూసుకున్నట్లయితే తను చేయనదంతయు సఫలమగును ఇంకా వేరే ఉద్దేశం ఏం లేదండి, సఫలమైపోతుంది. కాబట్టి ఎప్పుడైతే దేవునితో ఉంటావు, ఆయన చిత్తానుసారంగా మనం జీవిస్తాము, ఆయనకి అనుకూలంగా మన యొక్క జీవితాన్ని ఏర్పరచుకుంటాము, దేవుడు ఖచ్చితంగా మన యొక్క జీవితాన్ని సఫలపరుస్తాడు. సో మై డియర్ ఇగ్నైటర్స్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, లెట్స్ రీడ్ ది లెట్స్ గో టు ది ఫోర్త్ వర్స్. అండ్ దిస్ ఫోర్త్ వర్స్ క్లియర్లీ సేస్ అబౌట్ ది వర్త్లెస్నెస్ ఆఫ్ ది వికెట్. The worthlessness of the wicked. So here, the ungodly are not so, but are like the chaff which the wind driveth away. So here, the chaff means the dry husk of grain, which blown away easily. So my dear Ignatius, my dear brothers and sisters, How the chaff, it is very lean, and if small amount of air comes also, it will blown away easily. So these wicked people, it shows their worthlessness. It is a symbol of instability and worthlessness. So the wicked seem secure, but have no root, no fruit, and no future. So, my dear Ignatius, my dear brothers and sisters, we have not to be like that wicked people, and our life should not be like that worthlessness.
And if you see in the Matthew chapter 3 verse 12, it says, He will burn up the chaff with unquenchable fire. And also, if you see James 1:6, the double-minded man is like a wave of sin blown and tossed away by the wind. So my dear ignitors, my dear brothers and sisters, so our life should not be like that. He had clearly warns the people, these ungodly people are not so, but are like the chaff which the wind driveth away. So if you see the Ananias and Sapphira in Acts chapter 5, looked spiritual but lacked substance. Their end came swiftly. The end came very swiftly. So my dear Ignatius, my dear brothers and sisters, we need to be, we should not to be like this Ananias and Sapphira's family. And we should not be like the worthless life. కాబట్టి ప్రియమైన ఇగ్నైట్ రేడియో శ్రోతలారా, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 4వ వచనంలో దుష్టులు అలాగలు ఉండక గాలి చెదరగొట్టు పొట్టువలే నుందురు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ గాలి ఈ పొట్టు మనం చూసినట్లయితే ఎంత తన యొక్క వెయిట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. చిన్న గాలి వచ్చినప్పటికీ అది ఎగిరిపోతుంది. ఇలాగ దుష్టులు వాళ్ళ యొక్క జీవితము ఇలాగ ఉంటుందని చెప్తున్నారు. వాళ్ళకి వాళ్ళకి జీవితంలో ఏరు అనేది ఉండదు, వేర్లు అనేవి ఉండవు, వాళ్ళు ఫలింపరు. వాళ్ళకి అసలు వాళ్ళకి జీవితంలో ఒక ఫ్యూచర్ అనేది ఉండదు. కాబట్టి ప్రియమైన అగ్నిట్ రేడియో శ్రోతలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మత్తయి 3:12 చూసినట్లయితే అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ఏమని చెప్తున్నారంటే, అటు వారిని ఆ పొట్టుని ఎలాగైతే అగ్నికి వెలిగించి అవి నిత్య నరకాగ్నిలో పడివేస్తాని చెప్పారు. మనం అలాగే ఉండక మనం దేవుళ్ళు అంటుకట్టబడిన వరంగా మనము ఉండాలి. అలాగే మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క చిన్న ఉదాహరణ అననియా సపీరా వీళ్ళు మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క కుటుంబం అననియా సపీరా చూసుకున్నట్లయితే వీళ్ళు ఎలాగ అయితే వాళ్ళు చూడటానికి చాలా భక్తి పరులుగా ఉన్నప్పటికీ కూడా వెనకాల వాళ్ళు ఎలాగ అయితే దుష్టుల ఆలోచన కలిగి ఉన్నారు కాబట్టి వారి యొక్క ముగింపు అనేది వెంటనే రావడం జరిగింది. కాబట్టి మనము అలాగే ఉండక దేవుళ్ళ నమ్మకంగా మనము ఉండాలి. అలాగే మనం చూసుకున్నట్లయితే 5వ వచనం మనం చూసుకున్నట్లయితే, సో మై డియర్ ఇగ్నైటర్స్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇఫ్ యు సీ ద 5th వర్స్, ఇట్ క్లియర్లీ సేస్ అబౌట్ ది జడ్జ్మెంట్ అండ్ సపరేషన్. దేర్ ఫోర్ ద అన్గాడ్లీ షల్ నాట్ స్టాండ్ ఇన్ ద జడ్జ్మెంట్ నార్ సిన్నర్స్ ఇన్ ద కాంగ్రిగేషన్ ఆఫ్ ది రైచస్. So here it explains about the judgment, which is final accountability before God, and not stand, not justified, or not approved, or not safe. And if you see the separation, God separates sheep from goats. So my dear Ignatius, my dear brothers and sisters, so it clearly says about the God's second coming, Jesus' second coming, and the judgment. And if you see in 2 Corinthians chapter 5 verse 10, we must all appear before the judgment seat of the Christ. So you may think or we may think that we can escape. But no, no matter what, we have to face the judgment. The same thing has been mentioned in the Revelation chapter 20 verse 11 to 15. The great white throne judgment, the wicked are judged and cast into the lake of fire. So my dear Ignatius, my dear brothers and sisters, so we can see one example in the Matthew chapter 22, the parable of the wedding banquet. So one guest was thrown out for not wearing wedding clothes. So that is symbolizing the righteousness in Christ. So my dear Ignatius, my dear brothers and sisters, we should not be like that. కాబట్టి ప్రియమైన ఇగ్నైట్ రేడియో
సహోదరి సహోదరులారా, మనం చూసుకున్నట్లయితే 5వ వచనం చూసుకున్నట్లయితే, కాబట్టి న్యాయ విమర్శలు దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 5వ వచనం మనకు చక్కగా చెప్తుంది క్రీస్తు యొక్క 2వ రాకడ గురించి, అలాగే తీర్పు దినం గురించి మనకి చెప్పబోతుంది. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనము అందరం కూడా దేవునికి ఒక దినంనా లెక్క అప్పచెప్పే వరంగా ఉన్నాము. మనము ఎలాగ ఉన్నామంటే, దేవునిలో మనం ఉన్నట్లయితే ఆయనతో పాటు మనము నిలవబడతాము. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే దుష్టులు అలాగే నీతిమంతులు రెండు భాగాలుగా విభజించడం జరిగింది. కాబట్టి తీర్పు దినమున ఎలాగైతే దేవుడు ఆ గొర్రెల్ని, మేకల నుండి గొర్రెల్ని ఎలాగో వేరు చేస్తాడు, అలాగే ఆ నీతిమంతులను కూడా దుష్టుల నుంచి వేరు చేస్తారు. కాబట్టి ప్రియమైన సంగమా దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా ఒక దినమున దేవునికి అప్పచెప్పే వరంగా ఉన్నాము. 2 కొరింథీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం ప్రకారం మనమందరము ఒక దినమున ఆ యొక్క తీర్పు దినమున దేవునికి మనము లెక్క అప్పచెప్పే వరంగా మనము ఉన్నాము. సో మై డియర్ ఇగ్నేటస్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఫైనల్లీ ది లాస్ట్ వర్స్ ఇస్ గాడ్స్ ఐస్ ఆన్ రైజెస్. It clearly says the God's eyes on the righteous. So, you know, no matter what, if you are righteous, and you know, God will definitely protect you. God will definitely save you. God will definitely love you. God will make you move away from all the problems which you had. But, you know, we have to be in God. For the Lord knoweth the way of the righteous, but the way of the ungodly shall perish. So God knoweth. He knows the love. And He shows the guidance. And He will give His approval. So God is not only watching, but also walking with the righteous. Amen for that. God is walking with the righteous. The ungodly path leads to perishing, destruction and eternal separation. So my dear Ignatius, my dear brothers and sisters, it says in John chapter 10 verse 14, I am the good shepherd, I know my sheep and my sheep knows me. So we are the sheep and Jesus is our shepherd and we have to follow him. కాబట్టి ప్రియమైన ఇగ్నైట్ రేడియో శ్రోతలారా, దేవుని బిడ్డలారా, ఆఖరికి చివరి వచనం చెప్తుందంటే, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. కాబట్టి మనము దేవునిలో ఉన్నట్లయితే దేవుని యొక్క చూపు, లేకపోతే దేవుని యొక్క ప్రేమ మన మీద ఉంటుంది. కాబట్టి మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క సిలువలో ఆ దొంగ, ఒక దొంగ ఏమో దేవుణ్ణి వెక్కిరించాడు, ఇంకో దొంగ ఏమో దేవుణ్ణి నమ్మాడు. కాబట్టి దేవుడు ఆయన తట్టుకొని మనకు వెళ్ళినట్లయితే, ఆయనలో కనుక మనం ఉన్నట్లయితే, ఆయన రాజ్యంలో మనల్ని చేర్చుకోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు, ఎప్పుడు ఆనందంగా ఉన్నాడు. సో మై డియర్ ఇగ్నైటర్స్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దట్స్ వై సో గాడ్స్ లవ్, గాడ్స్ ఐస్ ఇస్ ఆన్ ద రైచియస్నెస్. సో ఇఫ్ యు సీ ద థీఫ్ ఆన్ ద క్రాస్, లూక్ చాప్టర్ 23:39-43, వన్ మ్యాన్ మాక్డ్ ఇస్ పరిష్డ్, ది అదర్ టర్న్ టు జీసస్ అండ్ వాస్ నోన్ బై హిమ్ అండ్ సేవ్డ్. So my dear Ignatius, my dear brothers and sisters, finally, so we would like to self-examine once, which path are we in? So we have to self-examine once that which path we are in. We have to self-examine. We have always we have two options. We always have a choice. But my dear brothers, my dear sisters, we need to choose one. Examine your companions, your desires, your fruit. And that's what Jesus said in Matthew chapter 7 verse 16. By their fruits you will know them. So we have to examine our companions and our desires and our fruits. And second thing, are we rooted in Christ? Are we rooted in Christ? Not just knowing the word, but delighting and abiding in it.
So my dear Ignatius, my dear brothers and sisters, if anyone doesn't know about the Jesus, tell them about the Jesus. And tell how he saved. And tell them how this world is. So, my dear Ignatius, it says, someone is ultimately about Jesus. The only man who perfectly fulfilled this psalm. So, my dear Ignatius, my dear brothers and sisters, we have to self-examine once. కాబట్టి ప్రేమైన ఇగ్నైట్ రేడియో శ్రోతలారా, దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మనము ఇక్కడ ఖచ్చితంగా దేవుడు మనకి రెండు మార్గాలు ఇచ్చినారు. మన జీవితంలో ఎప్పుడు దేవుడు మనకి రెండు మార్గాలు ఇస్తూనే వచ్చాడు. ఒకటి మంచి, ఒకటి చెడు. ఒకటి పరలోకము, ఒకటి నరకము. ఒకటి సూర్యుడు, చంద్రుడు. కాబట్టి అన్ని రెండిటికి వ్యత్యాసం చాలా ఉంటుంది. కాబట్టి మనము దేవుడు మనకి ఆలోచన అయితే ఇచ్చున్నాడు. కాబట్టి నిర్ణయం మన చేతికి వదిలేశాడు. కాబట్టి మనము ఏ త్రోవలో మనం వెళ్తున్నాం? దుష్టుల త్రోవలో వెళ్తున్నామా, నీతిమంత త్రోవలో వెళ్తున్నామా? కాబట్టి మనం పరిశీలించుకోవాలి. మన యొక్క స్నేహితులను పరిశీలించుకోవాలి. మన యొక్క అలవాట్లను పరిశీలించుకోవాలి. మన యొక్క మనసుని పరిశీలించుకోవాలి. కాబట్టి మత్తయి సువార్త 7:16 చెప్పినట్లు మనం ఏ పంట వేస్తాము, ఏ విత్తనం వేస్తాము, ఆ పంటకు వస్తాం. కాబట్టి ప్రియమైన రేడియో శ్రోతలారా, అలాగే రెండో విషయం మనం చూసుకున్నట్లయితే, మనం నిజంగా దేవునితో అంటుకట్టబడి ఉన్నామా? ఏది నామకార్థంగా అయితే మనము పనిచేయలేము, కానీ దేవునితో నిజంగా అంటుకట్టబడి జీవించాలి. సో మై డియర్ ఇగ్నేటర్స్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సో ఓన్లీ ఇన్ క్రైస్ట్ కెన్ యూ మూవ్ from the path of perishing to the path of blessing. So that's what in John chapter 14 verse 6 is, I am the way, the truth and the life. No one comes to the Father except through me. So my dear Ignatius, my dear brothers and sisters, we need to go through him. So let's have a small word of prayer and we can close this session. Our Father in heaven, thank you Lord for giving us this wonderful opportunity, and thank you for your wisdom words, and thank you for your knowledge, and thank you so much for your great and kind words. Lord, help us in the walk. Help us walk in the path of the righteous. Plant us beside your living water. Please help us to bear the fruit for your glory. Father, please keep us from the seed of the scornful. May we know you and be known by you. Father, please help us and guide us. Please bless each and everyone who are there in the online. Please bless their families. Please bless their congregations. Father, we are requesting and we are begging for your mercy. If we have any sins in our life, please forgive us and make us to not follow in the same trap by the devil. Please give us your spiritual armor and so that we can defeat the evil. Father, please bless us and guide us. In Jesus' name we pray. Amen. So my dear Ignatius, my dear brothers and sisters, and finally, you know, I would like to say, if we are in the narrow road or narrow gate, and if you are in by the faithful, so God will definitely bless us. Or else, Romans chapter 6 verse 23 says, the wage of sin is death, but the gift of God is eternal life in Christ Jesus Lord. So my dear Ignatius, my dear brothers and sisters, we have to be in Jesus and we have to be follow Jesus. Like we have the song, I have decided to follow Jesus. No turning back, no turning back. So we have to decide. So thank you, my dear Ignatius. Thank you so much for your hearts. Really appreciate your great encouragement, really appreciate your love, and really appreciate the comments and the hearts. May God continue to bless you, and may God continue to give you good health and good strength. Until see you next week. Amen and thank you.